ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 ఆశ్వీన మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ పై మీడియం వేవ్ 102 మెగా హెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దేశభక్తి గీతం. ఎగరాలి ఎగరాలి ఇంటింట బృందగానం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీతం శ్రీ బిఆర్విఎస్ పవన్ కుమార్ చరణ్.

0: Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని, ఈనాటి భక్తిరంజనులు శివానంద లహరి శ్లోకం విడ్డారు.

ఇంతవరకు శివానందలహరి శ్లోకం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం గొప్ప స్నేహితులు సమానం. పుస్తక పఠనం అలవర్చుకోవాలి. జ్ఞాన సంపదకు పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ పికే జయలక్ష్మి గారు.
1: మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలా? మన జీవితంలో ఆనందం, శాంతి ఎక్కువగా ఉండాలంటే మంచి మానవ సంబంధాలు చాలా అవసరం. కుటుంబం, స్నేహితులు, సహచరులు, సమాజంలోని ఇతరులతో మన సంబంధాలు బాగుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే వాటిని అర్థం చేసుకోవడం, చూసుకోవడం, పోషించడం అవసరం. దానికి ప్రధానంగా కావలసిన లక్షణాలు ఏంటో చూద్దామా? శ్రద్ధగా వినడం. మనం మాట్లాడడమే కాదు, ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏమనుభవిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అన్నది అర్థం చేసుకుంటే సంబంధాల్లో అపార్థాలు తగ్గుతాయి. గౌరవం చూపించడం. వయసు, హోదా, అభిప్రాయాలు వేరైనా ప్రతి ఒక్కరిని గౌరవించడం సంబంధాలకు పునాది. చిన్న మాటలోనైనా అవమానం చేస్తే బంధం దెబ్బతింటుంది. ఇక భావోద్వేగాల నియంత్రణ. కోపం, అసహనం వచ్చినప్పుడు వెంటనే మాటలతో బాధించకుండా కాస్త ఆగి ఆలోచించడం చాలా ముఖ్యం. శాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. క్షమించడం చాలా అవసరం. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. చిన్న తప్పులకు పెద్దగా బాధపడకుండా క్షమించడం నేర్చుకుంటే సంబంధాలు నిలుస్తాయి. క్షమ మనసుకు కూడా తేలికనిస్తుంది. నిజాయితీ. అబద్ధాలు సంబంధాలను బలహీనపరుస్తాయి. నిజాయితీగా మాట్లాడితే నమ్మకం పెరుగుతుంది. నమ్మకమే బలమైన సంబంధాలకి పునాది. సమయం కేటాయించడం. ఎంత బిజీగా ఉన్నా మన వాళ్లకు కొంత సమయం కేటాయించాలి. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక సందేశం, కాస్త కూర్చుని మాట్లాడడం కూడా బంధాన్ని బలపరుస్తుంది. సహాయం చేయడం. అవసరంలో ఉన్నప్పుడు తోడుగా నిలబడితే సంబంధాలు మరింత బలపడతాయి. సహాయం మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. కృతజ్ఞత. మనకు సహాయం చేసినప్పుడు ధన్యవాదాలు చెప్పడం, మన ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. చిన్న కృతజ్ఞత కూడా బంధాలను మధురంగా మారుస్తుంది. ఇక్కడ చిన్న కథ. రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకో కోపం వచ్చి ఒకచోట లక్ష్మణ్ అకస్మాత్తుగా రామ్ చెంప మీద ఒక్క లెంపకాయ వేస్తాడు. అందుకు రామ్ ఎలాంటి ప్రతిస్పందన లేకుండా ఒకచోట కూచొని, నా ప్రాణమిత్రుడు నన్ను చెంప మీద కొట్టాడు అని ఇసుక మీద వ్రాసి, ఇక పోదాం పద అని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మార్గమధ్యంలో ఒక నీటి మడుగు కనిపిస్తుంది. దాహంతో ఉన్న రామ్ ఆ నీటి మడుగులో దిగి నీళ్లు తాగిన తర్వాత ఆ బురదలో కాలు జారి మునిగిపోతూ ఉంటాడు. లక్ష్మణ్ ఆ ప్రమాదాన్ని వెంటనే గమనించి రామ్ని ఆ బురదలోంచి తీసి రక్షిస్తాడు. ఎంతో కృతజ్ఞతతో రామ్ ప్రయాణంలో ఒక రాతి వద్ద ఆగి, నా మిత్రుడు నన్ను ఆపద నుంచి రక్షించి నాకు ప్రాణభిక్ష పెట్టాడు, అందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి అని రాతిపై చెక్కుతాడు. అందుకు లక్ష్మణ్, అక్కడ నేను చెంప మీద కొడితే ఇసుకలో రాశావు, ఇక్కడ రక్షిస్తే రాతి మీద రాశావు, ఎందుకు అని రామ్ని అడుగుతాడు. మిత్రుల అపకారాలని వెంటనే మర్చిపోయి ఉపకారాలని ఎప్పటికీ గుర్తుంచుకుంటే అందరికీ మంచిది అని అంటాడు రామ్. ఇసుక మీద రాతలు వెంటనే చెరిగిపోయినట్టు మిత్రులు తెలియక చేసిన తప్పులను కూడా ఇసుక మీద రాతల్లా మర్చిపోవాలి. అలాగే వారు చేసిన ఉపకారాన్ని రాతి మీద రాతల్లా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనిషి జీవితం సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంబంధాలను బలపరిచేది లేదా బలహీనపరిచేది మన మాటలే. మృదువైన మాటలు హృదయాలను కలుపుతాయి, కఠినమైన మాటలు బలమైన బంధాలను విరిచేస్తాయి. అందుకే మన పూర్వీకులు మాటల విలువను ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. సంబంధాలను పెంచేవి తుంచేవి మాటలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం లేనిది వినాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఏది చెబితే మంచిదో, ఏది చెప్పకపోతే మంచిదో ఆలోచించండి. రామభక్త కవి తులసీదాస్ గారు ఏమన్నారో చూద్దామా? ఆయన మధుర భాషణం గొప్పతనం గురించి ఏమంటారంటే, తులసి మీఠే వచనితే సుఖ ఉపజత్ చహుఓర్, బసీకరణేహ మంత్ర హే పరిహర వచన కఠోర్. మధుర భాషణం వల్ల మన చుట్టూ ఉన్నవారు సంతోషించడమే కాకుండా మనకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇది వశీకరణ మంత్రం లాంటిది. అందుకే పరుషంగా మాట్లాడకండి. నేను, నా అనే పదాలు మన స్వభావాన్ని తెలియజేస్తాయి. రామాయణంలో శ్రీరాముడు తన మాటల మాధుర్యంతోనే అందరి మనసులను గెలుచుకున్నాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి వనవాసానికి వెళ్లేటప్పుడు కూడా ఆయన మాటల్లో ఎక్కడా కోపం లేదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, అంటే సత్యమే

0: చెప్పాలి. అదే సమయంలో అది ఇతరులకు ప్రియంగా ఉండేలా చెప్పాలి. బాధ కలిగించే సత్యాన్ని పలకకూడదు. ఈ సూక్తి మంచి మాట తీరు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పికే జయలక్ష్మి గారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనుల్లో ప్రపంచ ర్యాబిస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించగా విందాము.

సెప్టెంబర్ 28వ తారీఖు, అంటే ఈ తారీఖే, ఈరోజే. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ అనేటువంటి వ్యాధి మీద అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజుని ప్రపంచ రేబిస్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే, కొన్ని జబ్బులు వచ్చిన తర్వాత దానికి వైద్యం ఉండదు, ప్రాణాలు పోవటమే. అలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బుల్లో ఈ రేబిస్ వ్యాధి, అంటే పిచ్చికొక్క కాటు వ్యాధి అనేది అంత ప్రమాదకరమైంది. అందుకే ప్రజలందరిలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద అవగాహన కల్పించాలి. ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యలకి అవకాశం ఉంది, కానీ ఒక్కసారి రోగం వచ్చిన తర్వాత, లక్షణాలు మొదలైన తర్వాత మనం ప్రాణాన్ని కాపాడలేము, అది మనిషి అయినా జంతువు అయినా సరే. కాబట్టి దీని మీద ప్రజల్లో అవగాహన ఉండటం చాలా చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా మనము పోషణ చేసేటువంటి ఈ కుక్కలకి ప్రాణాంతక జబ్బు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయటం అనేది చాలా చాలా ముఖ్యం. సరే, ఇంట్లో మనం పెంచుకునేటువంటి కుక్కలకి ఇది ఇస్తాం, మరి మనకి వీధి కుక్కలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ప్రతి కుక్కకు కూడా వ్యాధి నిరోధక టీకాని వేయించుకోగలిగితే సమస్య చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి గ్రామస్థాయిలో అలాగే పట్టణ స్థాయిల్లో కూడా అవగాహన అవసరం. అలాగే అసలు రాబిస్ అనేది ఎక్కడెక్కడ ఉంది, మరి ఈ ప్రాంతంలో ఇది ఉందా, ఇది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి దాని మీద కూడా నిఘా పెట్టడం, దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ సంస్థలు తెప్పించుకొని దానికి సంబంధించి అవగాహన ప్రజల్లో ఏర్పరచడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా చాలా ప్రమాదకరం. కాబట్టి మనము మరి రైతులుగా కూడా దీని మీద అవగాహన పెట్టుకోవడం చాలా చాలా అవసరం. ఒకసారి మన పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా మన పొలాలకు వెళ్తూ ఉంటాయి, అక్కడ ప్రమాదవశాత్తు మనకు తెలియకుండా పిచ్చుకొక్క గనక కాటు వేస్తే, మరి మనకి తెలియకుండానే అది ఆ జంతువు కూడా సోకి ఆ జంతువు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే దాని నుంచి వేరే వాటికి కూడా రకరకాలుగా ఈ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది. అందుకే సమాజంలో మనము ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది ఆలోచించాలి. ఇలా మనకి పరిష్కారం పూర్తిగా రావాలంటే ఒకళ్ళ చేతుల్లో లేదు. మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ అనుసంధానం చేసుకొని అందరూ కలిసికట్టుగా అవగాహన పెంచుకొని ఆ తర్వాత దీన్ని అమలు చేస్తే అది సాధ్యమైంది. అంటే సమాజంలో విద్య, అంటే దీనికి సంబంధించినటువంటి విద్య, దానికి సంబంధించినటువంటి అవగాహన, అలాగే బాధ్యత

0: యుక్తాయుతంగా మనం మన జంతువుల్ని సంరక్షించుకోవటం, ఇవన్నీ కూడా చేయాలి. వీలైనంత వరకు పెద్ద ఎత్తున సమాజంలో ఈ కుక్కలన్నిటికీ కూడా వ్యాధి నిరోధక టీకా ఇప్పించటం అనేది అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం. కాబట్టి మనము దీన్ని చేయటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజల తరపున, అలాగే స్వచ్ఛంద సంస్థల తరపున, అలాగే ప్రభుత్వం తరపున కూడా ఆలోచించి అన్ని రకాలుగా, ఎందుకంటే మరి చట్టం చేయటం కానీ లేదా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము అన్నీ కలిసికట్టుగా ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కోవటం అనేది చాలా ముఖ్యం. ఇక మనకి ఈ వ్యాధి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాను గనక, అంటే సామాజిక మాధ్యమాలని చక్కగా వాడుకోగలిగితే అవగాహన సులువుగా పెంచడానికి అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఈ పిచ్చుకొక కాటు కనుక జరిగినా మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా అవగాహన ఉండాలి. దానికి ప్రత్యేకంగా టీకా మందులు ఉంటాయి. ఆ మందుని కుక్క కరిచిన రోజే మొదలు పెడితే ఎన్నిసార్లు ఇవ్వాలి ఏంటనేది కూడా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి గారు ఈ వ్యాక్సినేషన్, అంటే ఈ టీకా మందు ఎలా ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి అనే దాని మీద ఒక చిన్న సూచన సలహా ఇస్తున్నారు, విందాం.
1: అలాగే ఈ కుక్క కాటు వ్యాధి పశువుల్లో, జీవాల్లో, మనుషుల్లో అందరిలోనూ ఉంటుంది. ఈ వ్యాధికి ఒక సరైన టీకా నియమావళి ఉంది. కుక్క కరిచిన మొదటి రోజు 0 డే అంటాం, ఆ రోజు మొదట టీకా డోసు వేసుకోవాలి. తర్వాత 3వ రోజు, తర్వాత 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు, మళ్ళీ 90వ రోజు, ఇలా 6 డోసులు వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేయించుకున్నట్లయితే ఈ రేబిస్ వ్యాధి వల్ల వచ్చే మరణాలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.
0: విన్నారు కదా, ఈ విధంగా మనం ఎక్కడైనా సరే మనకు కానీ పశువులకు కానీ గొర్రెలకు కానీ ఎప్పుడైనా పిచ్చుకొక్క కాటు జరిగితే వెంటనే ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే ఆ వ్యాధి మనకి రాకుండా, ఆ లక్షణాలు రాకుండా ముందుగానే ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
2: ఇంతవరకు ప్రపంచ రాబిస్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించగా విన్నాము. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. రానున్న 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు, అనగా 4వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ తీరంలో ఈరోజు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తూర్పు ఈశాన్య బెంగాల్ తీరంలో గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 55 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆ ప్రాంతంలో చేపలు పట్ట చేయరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు.

ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: చేశారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం సంబంధించి మేము ఫైనాన్స్ పంపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము ఫాలో అప్ చేసి మీ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వం లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు పోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం, ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని
0: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చూస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ని అందరికీ తెలియజేస్తున్నాను.
0: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవం

0: నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ CEOtelangana.nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ,
1: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతాపార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ, సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్రమోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రదర్శయత్.

0: పునర్వినియోగం గురించి వివరాలు, సమాచారం అని తదితర అంశాలు ఉంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి తిరుపతి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ జగదీష్. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీ రాలపాటి అచ్చన్న బృందం వారి నాదస్వరం ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి సినిమా పాటలు. 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన కార్యక్రమం, అనంతరం పాటల పల్లకి. 11:00 పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం మధురిమ. 12:10 మధుమంజరి. 12:40 విజయవాడ కేంద్రం నుండి కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 సినిమా పాటలు. 1:30 ఢిల్లీ కేంద్రం నుండి జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 తాజా సమాచారం. 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమం, ఇందులో నదులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఈ అంశంపై శ్రీమతి డివి మానస్ గారి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. 12:31 జానపద రంజని, ఇందులో మహాభారతంలో కృష్ణ అవతారం, శ్రీ ఎన్ రామప్పడు బృందం వారి తప్పిడుగులు ప్రసారమవుతాయి. అనంతరం రామాయణంలో లక్ష్మణ మూర్చ, శ్రీ వనమల దేవుడు బృందం వారి కోలాటం 12:30 ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు నిర్వహణ శ్రీ బి రాజు, 6:00 సమాచారవాణి అనంతరం వాతావరణం, 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ 2026 ఎస్ ప్రమీలా కుమారి గారు అందించే వివరాలు, స్వచ్ఛత హి సేవ, వ్యక్తిత్వ వికాసం, ఈ అంశాలుంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 విజయవాడ కేంద్రం నుండి వ్యవసాయ పాఠశాల ప్రసారమవుతుంది, ఇందులో రబీలో సాగుకు అనువైన 6 తేడి పంటల యాజమాన్యం, ఈ అంశంపై అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి ప్రసంగం ఉంటుంది వ్యవసాయ పాఠశాలలో. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది, 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:15 స్వరమాలిక, 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం నుండి జాతీయ వార్తలు, 8:40 సినిమా పాట, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఇష్యూస్ అంశంపై డాక్టర్ వి రాజ్యలక్ష్మి గారితో శ్రీమతి సంఘమిత్ర పాల్ గారి పరిచయం ఉంటుంది. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం ఆపద మధురాలు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్

0: తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ ఎ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. ఏ మెషిన్ క్యాన్ అనలైజ్, ఏ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. ఎన్ అల్గోరిథమ్ క్యాన్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ బట్ పేషెంట్ స్టిల్ నీడ్స్ ఎ డాక్టర్ హూ క్యాన్ లిసన్ అండర్స్టాండ్ రీఅష్యూర్ అండ్ టేక్ ద రెస్పాన్స్.
0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పీ అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
2: అశోక్ జీ

0: का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है। उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा।
1: केन्द्र पशु संवर्धक शाख मंत्री राजीव रंजन सिंह ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016 చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నేటి మాట శీర్షికన తెలుగు కవి గుర్రం జాషువా జయంతి, భారత జాతీయ నాయకుడు భగత్ సింగ్ జయంతి, ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా నేటి మాట, శ్రీమతి గోర్తి వాణిగారి స్వీయ కవితలు, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛత ఈ శీర్షికన

వ్యర్థ పదార్థాల సౌందర్యాత్మక పునర్వినియోగం గురించి వివరాలు, సమాచారం అని తదితర అంశాలుంటాయి. ఆ విషయాలు వినే ముందుగా

నేటి మాట. కవి పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన గుర్రవ జాషువ జయంతి నాయుడు సమకాలీన కవిత్వ ఒడవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు గుర్రవం జాషువ గారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరుగుబడ్డారు జాషువ. చిత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. జాషువ 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాటగడ్డవాడలో జన్మించారు. మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొన్నారు. బాల్యం వినుకొండ గ్రామంలో సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన తర్వాత జాషువ కష్టాలు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు రాయడం నేర్చుకోవడం. బాల స్నేహితులు తర్వాత కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి అమృతశాస్త్రి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. జాషువ గారు 36 గ్రంథాలు, మరెన్నో కవితా కండికలు రాశారు. వాటిలో ప్రముఖమైనది గబ్బిలం. ఆయన రచనలో సర్వోత్తమైనది అది. కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది. ఇందులో కథానాయకుడు వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలిచివేస్తుంది. 1932 వచ్చిన పిరదోసి మరొక ప్రధాన రచన. పార్శ్య చక్రవర్తి గజ్ని మహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి పిరదోసి. అతనికి రాజుగారు ఒక బంగారు నాణము ఇస్తానని చెప్పగా అది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని రాశారు. చివరకు తన మాట తప్పారు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాషువ అద్భుతంగా వర్ణించారు. 1948 రాసిన బాపూజీ మహాత్మాగాంధీ మరణవార్త విని ఆవేదనతో జాషువ సృష్టించిన స్మృతాంజలి. జాషువ తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చలపిల్ల వెంకట శాస్త్రి జాషువ కాలుకి గాండపండ్యం తొడిగి ఈ కవిశ్వరుణ్ణి పాదం తాకి జన్మదానం చేసుకున్నాను అని అంటారు. అది అతనికి లభించిన అత్యున్నత పురస్కారం అని జాషువ భావించారు. ఎన్నో బిరుదులు, సత్కారం అందుకురాయన కవిత విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సమ్రాట్, అలా ఎన్నో మరెన్నో పురస్కారాలు, గౌరవాలు. 1964 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితులయ్యారు. 1970 ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళా పురపూర్ణతో సత్కరించింది. 1970 భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో గౌరవించింది. నాటి పరిస్థితులు నాటికి మానసికంగా అలసిపోయిన జాషువ నాస్తికత్వం వైపు వెళ్లారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేశారు. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆధునిక ప్రపంచానికి అత్యుత్తమైన సాహితీ బాటలు వేశారు. యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన గుర్రం జాషువ గారు 1971 జూలై 24న గుంటూరులో తుదిశ్వాస విడిచారు. ఇక తరువాతి నేటి మాట అంశం. భారత స్వాతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచిన విప్లవకారుడు, విప్లవం వర్ధిల్లాలి అని నినాదం చేసినటువంటి వీరుడు భగత్ సింగ్ జయంతి నేడు. భారత స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రతిభాశాలి

విప్లవకారుల్లో భగత్ సింగ్ ఒకరు. ఆ కారణంగానే షాహీద్ భగత్ సింగ్గా కొనియాడబడతారు. భగత్ సింగ్ పూర్వపు పంజాబ్లోని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ జిల్లా బంగా సమీపంలోని కలాన్ గ్రామంలో జన్మిస్తారు. సర్దార్ కిషన్ సింగ్ విద్యావంతి దంపతుల కుమారుడు. 1907 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జననం. భగత్ అనే పదానికి భక్తుడు అనే అర్థం. సింగ్ దేశభక్తి ఎక్కువ కలిగినటువంటి సిక్కు కుటుంబంలోని నుంచి వచ్చినటువంటి ఆణిమత్యం. స్వతంత్ర ఉద్యమంలో మరెందరో ఈ కోవకు చెందిన భగత్ సింగ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత్లో బ్రిటిష్ పాలన వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబాలలో జన్మించడం వల్ల యుక్త వయసులోనే ఐరోపా విప్లవ ఉద్యమం గురించి తెలుసుకున్నారు. అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరారు. గణతంత్ర సంఘంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనతకాలంలోనే అందులోని నాయకుల్లో ఒకరయ్యారు. ఎదిగిన భగత్ సింగ్ ఆ తర్వాత దానిని హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చారు. భారత బ్రిటన్ రాజకీయ గైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ 64 రోజుల పాటు చేపట్టినటువంటి నిరసన ద్వారా సింగ్ మద్దతును కూడా కోరుకుంటున్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చినందుకు అతనికి ఉరితీశారు. అతను ఉదాత్తమైన భారత స్వాతంత్ర సిద్ధికి పోరాడేలే భారత యువతను ప్రేరేపించింది. 1932 మార్చి 23న భగత్ సింగ్ సహా ఆయన సహచరులు రాజ్గురు సుఖ్దేవ్లను లాహోర్లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న అతని మతదారులకు ఆ క్షణమే షాహీద్ లేదా అమరుడిగా ప్రకటించారు. భగత్ సింగ్ మరణ భారత స్వాతంత్రోద్యమం కొనసాగింపునకు నాయకుడిలా వేలాది మంది నాయకులు యువకుల్లో స్ఫూర్తి నింపింది. భగత్ సింగ్ ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు ప్రదర్శనలు వెలువితాయి. భగత్ సింగ్ వీరమరణం వృధా కాలేదు. ఎందరో యువకులను భారత స్వాతంత్రోద్యమం వైపు మరల్చింది.

నేటి మాటలు చివరి అంశం. భారతీయ మహిళా చలనచిత్ర గాయకురాలు లతా మంగేష్కర్ జయంతి నేడు. హిందీ సినీ నేపథ్య గాయని నటి లత 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట హిందీ పాట మహల్ సినిమాలోని ఆయోగ ఆయోగ ఆయోగ అనే గీతం నేటికీ సచేతనగా ఉంది. లత 980 సినిమాలను తన గానంతో అలరించారు. దాదాపు 20 భాషల్లో 50,000 పాటలు పాడారు. ఆమె సోదరి ఆశా భోంస్లే లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్మరిస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. 1929 సెప్టెంబర్ 28న సంగీత కళాకారుడు దేవానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా లతా జన్మించారు. ఆమె తర్వాత ఆశ

హృదయనాథ్. మీనా చెల్లెలు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్లతో గడిచాయి. 5వ పాట తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం పాడడం తప్ప మరో లోకం ఉండేది కాదు. తను చదువుకోకపోయినా ఆ తర్వాత వారైనా పెద్ద చదువులు చదువుకోవాలని ఆమె ఆశించారు. కానీ వారు కూడా చదువుకున్న సంగీతం పైన ఎక్కువ మక్కువ చూపించడంతో వారి కుటుంబం అంతా సంగీతంలోనే స్థిరపడింది. దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించారు. దాంతో 13 ఏళ్ల వయసుకి కుటుంబ పోషణ బాధ్యత లాతాపై పడింది. అందువల్ల సినీ రంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం మంగళగౌరిలో కథానాయిక చెల్లెలుగా నటించి 2 పాటలు కూడా పాడారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించడం జరిగింది. లత గాయనిగా 1947లో మజ్గర్ చిత్రంతో మొదలుపెట్టారు. దేశ విభజన కాలంలో ఖుర్షీద్ నూర్జహాన్లు పాకిస్తాన్ వెళ్లడం నేపథ్యంలో సంగీత విభాగానికి ప్రాతినిధ్యం పెరగడం వల్ల ఆమె గాయనిగా ఉన్నత శిఖరాన్ని చేరడానికి దోహదపడింది. లత సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సహించారు. లత పాటలను హిమాలయ శిఖరాలపైకు తీసుకువెళ్లారు. ఛత్రపతి శివాజీ అనార్కలిలోని పాటలు అద్భుత విజయాలు సాధించాయి. తర్వాత ఆమె పాడినటువంటి పాటలు ఈ జగత్తుకి ఒక మార్గదర్శిగా నిలిచాయి. తాను సినీ నిర్మాతగా మరాఠీలో వాదల్, కాంచనగంగా, హిందీలో జూన్జూర్ నిర్మించారు. సంగీత దర్శకులుగా కూడా ఆమె కీర్తికెక్కారు. ఆమె పాడినటువంటి పాటలు లేదా దర్శకత్వం వహించినటువంటి గీతాలు అద్భుతం అమోఘం. నిర్మాతగా లత 4 సినిమాలు నిర్మించారు. 1953లో మరాఠీ చిత్రం నాదల్, 1953లో జహంగీర్ హిందీ, సహాయ నిర్మాతగా సి రామచంద్ర, 1955లో కాంచన్ హిందీ సినిమా, 1999లో లేఖిన్. 1948 నుండి 1978 వరకు 30,000కు పైగా పాటలు పాడిన ఏకైక గాయనిక గిన్నిస్ బుక్ రికార్డులోకి ఆమె పేరు నమోదు చేసుకున్నారు. గాన కోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఆమె తెలుగులో నిద్రపోరా తమ్ముడు, సుసర్ల దక్షిణామూర్తి, ఆఖరి పోరాటంలో తెల్ల చీరకు ఇలాంటి పాటలు పాడారు. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీ లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించింది. ఆమెనే భారతీయ నేపథ్య గాయకురాలుగా రాణిగా పేర్కొంది. ఇలా ఆమె భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత అటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి లతా మంగేష్కర్.

0: ఆఖరి పోరాటం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. నేటి మాట అంశాలు పూర్తయ్యాయి. ఉదయ సమీరాలలో ఇప్పుడు శ్రీమతి గోర్తి వాణి గారి స్వీయ కవితలు విందాం.
1: నా కవితా శీర్షిక పునరుజ్జీవం. మట్టి కుండగా మారింది పుటం పెట్టగానే, కుండ మట్టిలో కలిసింది ముక్కలవగానే, ఏ మార్పు ఏ తీర్పుకో తెలిసేది కాలానికే. నవజాత శిశువు ఏడుపులే ఏనాడో వరించబోయే మృత్యు గీతపు ఆలాపనలేమో. దినదినమూ వర్ధిల్లుతున్నదంతా దిగిపోయే సూర్యబింబపు ఛాయలేమో. సముద్రపు నీటు బరివెంతో మోసే మేఘానికే తెలుసు. భారమైన గుండె కుండను బళ్ళున బోర్లించనూ తెలుసు. ప్రకృతంతా తనకు తానుగా నిర్మించుకున్న మాయా చిత్రణలో ప్రతి దృశ్యము ఒక కావ్యమే. విరజిమ్మే వెలుగులన్నీ కడు రమ్యమే. సజీవత్వానికి ప్రతీకలై జగతికి ఆధారమైన చైతన్యమై ప్రతి అణువులోనూ అంతర్లీనమైన ఆయువుగా, అనంత సృష్టికి పర్వత సాణువుగా, పునరుజ్జీవానికి నాందిగా, యుగాల పొడిగింపుకు పునాదిగా, ఆదిగా అనాదిగా, కాలం నదిలో పరివర్తన నావ సాగుతూ, మార్పుల రేవులో ఆగుతూ, సానుకూలత వైపు సదా సాగిపోతూ, పునరుజ్జీవానికి ఉద్యుక్తమవుతూ. నా కవితా శీర్షిక మరో మనిషి. ఒకప్పుడు బాగుండేవాడు, మనోమాలతికి మారాకులేస్తూ, మలయమారుతానికి మత్తిల్లి తలనూపుతూ, చిట్టిగువ్వ కువకువలకు వాత్సల్యపు గొంతును అరువిస్తూ, ఆకాశం నాన్నని, భూమంటే అమ్మని, ప్రకృతి గురువని, తరువులు చెలులని, స్వచ్ఛతకు చిరునామాగా జీవిస్తూ ఉండేవాడు. ఏమైందో ఏమోగాని ఆ నవ్వు జులుగుల స్థానంలో నకిలీ మెరుగులద్దుకుని ఆత్మీయ పలకరింపుల గొంతులో అనేకానేక అపార్థస్వరాలు నింపుకుని, చేతకి మాటకి నడకకి నడతకి సమన్వయం కొరవడి, నమ్మకాల చల్లని నీడలలో విషపు పడగ విప్పుకొని, తను వలచిన దారులలో ప్రేమాస్పద సీమలను వెలివేస్తూ, నీతిని మరచిన పోకడతో అంతరాత్మ గొంతును నులిమేస్తూ, ఇతరుల నేమారుస్తూ తననే మార్చుకున్న మరో మనిషి, తన నల్లని నీడల తోడుగా మారిన మరో రూపంలో జీవిత రంగస్థలంపై మనుగడ కోసం ఏర్పరుచుకున్న మృగం ముసుగులో, అసలు మృగాన్ని మించిన అసహజ పోకడలతో మనిషి ననే వాస్తవాన్ని మరచి జనారణ్యంలో అపసవ్య దిశలో సంచరిస్తున్న సగం మనిషి సగం మృగం, నిత్యం వేటలో అలసి నిలువ నీడను బాసి, న్యాయం చూపుడు వేళ్ల కింద వింత జీవిగా వేరు చేయబడి విలపించే ఒక రోజున తన నిజరూపానికై వెతుకులాటలో మరకలంటిన జీవిత చిత్రం సుస్పష్టం. తప్పిదాల బాటలో తప్పిపోయిన బాటసారి, నడక మొదలుపెట్టిన చోటేదో వెతుకుతూ వెళుతున్న వైనం, ఎదురైన ఎడారిలో చేసిన తప్పిదాల దప్పికముళ్లను దాటుతూ, మృగం మచ్చని చెరుపుకునే మమతల స్నేహాలు కోరుతూ, తన నీడ తననే వెక్కిరిస్తూ, గతం గుండెలో తన ఉనికికై గాలిస్తున్న ఆ మరో మనిషి ఎక్కడైనా తారసపడితే మీ మంచి మాటలతో అతని వంచన ముళ్లను తుంచేస్తారు కదూ. నా కవితా శీర్షిక కాలం. ఉదయా

సంగీతమయ వేదికపై నవ్య నాట్యరాణి కాలం, ఊపిరితీవలపై జీవనరాగమౌ వైణిక విద్వన్మణి కాలం, భవిష్యదమృత భాండం దాల్చే భువనైక మోహిని కాలం, జనన మరణాల దరులొరిసే చిరంతర వాహిని కాలం, స్వర్ణయుగ కాంతి విస్మిత సప్తవర్ణ ధనువు కాలం, అంధయుగ క్రౌర్య విఘాత రక్త సిక్త తనువు కాలం, ఋతు మహాకృతిని విరచించే కవన కళాకేళి కాలం, నిత్య కృషీవలునికి కైమోడ్చే అదృష్ట శిఖరాళి కాలం, సర్వ సృష్టి చక్ర చలన లీల కాలం, విశ్వరధారూఢ కాంతిహేల కాలం, హృది గాయాలను మరిపించే నిత్య లేపన నవనీత ఔషధి కాలం, మరణం లేని మహాద్భుత శక్తి సంశోభిని ఈ కాలం. నా కవితా శీర్షిక శ్వేతపత్రం. దిక్కుతోచని స్థితి నుంచి దిక్సూచికొస వరకు అలసిన పాదాల కథలో పాత్రలెప్పుడూ తెరవెనుక సూత్రధారులే. భావోద్వేగాల పుటలో అక్షయమైన అక్షరాలన్నీ చిక్కబడ్డ సిరాచుక్కలే, ముద్దగించిన మంచు ముక్కలే. బతుకు మలుపులో మెరిసిన ఉద్విగ్న క్షణాల జ్ఞాపకాలు, గతంలో మరుగున పడ్డ కడగండ్ల ప్రస్థానాలు, పాషాణమై పడున్న మైలురాళ్లకు ఆనువాళ్లుగా ఎన్నాళ్లైనా వాళ్లే. నడిచి వెళుతున్న నవనాగరిక వ్రణాన్ని చూస్తూ, గత గాయం రేపిన దుమ్ము కణాల్ని మోస్తూ ఎన్నేళ్లైనా వాళ్లు మోళ్లే. పండుటాకు ఎండుటాకైన చందమేగాని అంకురించిన ఆశలు ఫలవంతమైన దాఖలాలేవి. ఎన్ని వేర్పాట్ల తుఫాన్లు మోశాయో ఆ దౌర్జన్య చరిత్రలు, ఎన్ని కార్పణ్య విలయాల్ని కన్నాయో ఆ తీక్షణ నేత్రాలు. జనం చేతి సంకెళ్ళు తెంచే జాగృతి గీతాలన్నీ ఏకాంత కోయిలల భగ్న విలాపాల, ఎప్పుడో కాని బద్దలవని కుంభించే క్రోధాగ్ని శిలా సదృశాల, లింగ వర్గ వర్ణ భేదాలకతీతంగా వివక్ష వదిలిన శ్వేతపత్రం ఇది. ఓరిమి ఎగరేసిన ఎర్రటి జెండా, ఏ కవీరాయని విముక్తి ఎజెండా, ఏ రవీమోయని వెచ్చని కాగడ, ఏ మార్పుల వధ్యశిలని పెకిలించే ఈ మార్పు కథ. నా కవితా శీర్షిక మనోగతం. కొన్ని జీవితాలంతే కథల్లా, కథలని నిజాల్లా, మారుతున్న పేజీల్లో మార్పురాని పాత్రల్లా, సమస్యల మెట్లపై సాలభంజికల ప్రశ్నల్లా, గుచ్చే సూది మొనల్లా కదిలే కాలంతో పోటీగా, రాజీతనానికి తప్పిస్తున్నట్టు రోజుకో చావుల, చూపరులకు అంతుపట్టని చాప కింద నీరులా, కలుగులో ఎలికలా మనసులో మెలికలా సెలేస్తూ ఏదోలా, మస్తిష్క మందిరాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఎందుకిలా, తరిమేందుకు పొగ పెడితే బయటికి పోదేంటిలా, ఊపిరాడని చోటైనా హాయేనని నక్కుతుంది ఏదో మూల, తోలేస్తేనే సుఖమంటే వినదేం గోల, కత్తి కన్నా పిడి పదునైతే ఎలా, తీసి పారేస్తేనే ప్రశాంతత ఏదో ఒకలా, నాటుకున్నదేదైనా తొలగించే ప్రయత్నం లేకుంటే అది మారిపోదా చేదులా, విరుగుడు లేని విషంలా, అడుగడుగుకి అగాధంలోకి పాతుకుపోతే నడిచేదారెలా, తుమ్మ చెట్ల బాట ఇది, ముళ్ళవాన సమాజమిది, తప్పని గాయమిది, నాటుకున్నదేదైనా అది రాచపుండు కాకముందే మేలుకోవడమే సరి, నొచ్చుకోకుండా తప్పుకు తిరగాలి మరి, అది గుచ్చే ముళ్ళైనా మది మెచ్చని మాటైనా. నా కవితా శీర్షిక సృజనశీలి నాన్న. జన్మనిచ్చింది అమ్మైనా కితాబు కోరని మరో అమ్మ నాన్నేగా, ఆశలన్నీ పోతపోసి ఆప్యాయతలను కలబోసి తన సంతానం నిండు జాబిల్లిగా ఎదగాలని, భవిత వెన్నెలలు కురవాలని అనురాగంతో దీవించే నాన్నంటే మరో అమ్మేగా, నాన్నంటే సంతానం భవితవాకిట అస్తమించని సూర్యుడేగా, పగలంతా ఇంట్లో కనబడని నాన్న సంసారవనాన్ని చల్లబరిచేందుకు వేడిని వెన్నెలగా మార్చుకుని చుక్కల ఆకాశంలో దిక్కులు వెలిగించే దీపం కదా, తెరిచీ తెరవని జీవిత పుస్తకంలో

0: వెలివేసిన వేదనా పవనాలను ధిక్కరించే ఒక్కరుంటే చాలు కదా. ఆత్మీయ పలుకులతో కంచుకోటగా మారి అభద్రతాభావ శత్రుబలగాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేసేందుకు తోడుగా ఒక్కరుంటే చాలు కదా. శిథిల మనోమందిరంపై ఒంటరిగా తడిసి వెలుస్తూ ఆత్మ న్యూనతాభావపు చలిలో తలవంచిన అలసట జెండావై ఉన్నప్పుడు ఒక్క మెచ్చుకోలు గాలివాటు, ఒక్క తోడ్పాటు లేత స్పర్శ తాకినా చాలు కదా. విజయ పతాకమై చెలగి నిషీది గుండెలో నిశ్శబ్ద రావమై వెలిగి వెన్నెల రేడుకు చుక్కల హారాన్ని పొదిగి దిక్కుల సాక్షిగా ఏర్చి కూర్చేందుకు ఒక్క ఆత్మబంధమున్న చాలు కదా. కాలం గాజు పాత్రలో సమస్యల నలుసుగా జారే ఉద్విగ్న క్షణాల నాళిక ఎదపై సేదతీరమని పలికే ఒక్క దృఢవాక్యం చాలు కదా. సెలయేరులు పలకరించినప్పుడో, కరిమబ్బులు కన్నుగీటినప్పుడో, నీవు నీలోనికి తొంగి చూసినప్పుడో నిజమైన కళాప్రపూర్ణుడుగా, సిసలైన ఔత్సాహిక వీరుడిగా తారసపడినప్పుడు ఉల్లాసంతో ఉప్పొంగే ఎదవాకిట కొత్తగా పరిచయమయ్యే ఒక ధైర్యం వేరెవరో కాదు సుమా. ఒక్కడిగా ఎదిగిన ఆ నువ్వే, నీ ఆత్మవిశ్వాసపు ఆ చిరునవ్వే ఆటుపోట్లను అధిగమించే అనుభవాల తీరానికి అతిథివై ఆహ్వానం పలికే విశాల తత్వాన్ని అలవరుచుకున్న ఆ భాగ్యశాలి నువ్వే, ఆ ఒక్కడివి నువ్వే. నా కవితా శీర్షిక హృదయం. చాపలా చుట్టాలని చూసిన ప్రతిసారి తెరచాపలా రెపరెపమంటుంది ఓసారి, దూదిలా నెట్టాలని వేచిన మరోసారి దుమారంలా చెలరేగుతుంది ఒక్కోసారి, గాలిపటంలా ఎగరేద్దామనుకుంటే గాలివానలా ఎదురొస్తుంది, వెన్నలా కరిగిపోతుందనుకుంటే సున్నమై కంటనీరు ఒలికిస్తుంది, సుడిగుండాల నడుమ సుందర ముత్యాలు దాస్తుంది, ఆవలి తీరాల చేరువకై అత్యాశల దోసిలి చాస్తుంది, పూల వనాలలోకి పొగరు తుమ్మెదలనాహ్వానిస్తుంది, మెరమెచ్చుల ఎరలోనికి యాధాలాపంగా చొరబడుతుంది, ఎప్పుడూ ఎత్తుపల్లాల నడుమ అనుభవాల ఎండావానల ఆటలో అలిసి గెలుస్తుంటుంది, ఎప్పుడో రాలిన పూల వాకిలిలో ఏకాంతాల ఉయ్యలలూగుతూ గతమై ఆడే నిండు జవ్వని భవిత కలలకి జీవం పోస్తూ తనతో తానే పడే జగడాల్లో తీరానికి పరుగులు తీసే ఆలోచనల అలల సవ్వడి, కుదురన్నది కుదరని కొమ్మ కోయిలకు తన గళమాధురి తెలియని వగపులో శిశిరాన్ని తలపోస్తూ విషాదాన్ని ఆలపించక చైత్రపు పులకింత తెమ్మని ప్రోత్సహించదా ఈ మతి చితికిన బతుకుల పాలిట చిన్న ఓదార్పు కమ్మని నెమ్మదికి నెమ్మదిగా ఓ కమ్మని వినతి.
1: ఇంతవరకు శ్రీమతి గోర్తి వాణి గారి స్వీయ కవితలు విన్నారు. ఉదయ సమీరాలలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతం వింటారు.

చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం, పుష్పాంజలి సినీ భక్తి గీతం విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ ఈ శీర్షం.

0: వ్యర్థ పదార్థాల సౌందర్యాత్మక పునర్వినియోగం గురించి తెలుసుకుందాం. వ్యర్థ పదార్థాల సౌందర్యాత్మక పునర్వినియోగం అనేది పర్యావరణాన్ని రక్షించడంతో పాటు మన ఇళ్లను అందంగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. దీనిని అప్సైక్లింగ్ అని కూడా పిలుస్తారు. పనికిరాని వస్తువులను పారవేయకుండా కొద్దిగా సృజనాత్మకత జోడించి కళాఖండాలుగా లేదా ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్లాస్టిక్ లేదా గాజు సీసాలు, మొక్కల కుండీలు, ప్లాస్టిక్ బాటిల్ను రంగురంగుల జంతువుల రూపంలోనూ లేదా నచ్చిన డిజైన్లో కట్ చేసి వాటిలో చిన్న చిన్న మొక్కలను పెంచవచ్చు. క్యాండిల్ హోల్డర్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ గాజు సీసాలపై పెయింటింగ్ వేసి వాటిలో ఫెయిర్ లైట్లు పెట్టడం ద్వారా రాత్రి వేళలో ఇల్లు అందంగా మెరిసిపోతుంది. పాత బట్టలు, డోర్ మ్యాట్స్, కార్పెట్స్, చిరిగిన లేదా పాత కాటన్ చీరలు, టీషర్ట్లను సన్నని ముక్కలుగా కట్ చేసి అల్లికల ద్వారా అందమైన కాలు తుడుచుకునే మ్యాట్లుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా కుషన్ కవర్లు, పాత పట్టు చీరలు లేదా డిజైనర్ దుస్తుల ముక్కలతో సోఫా కుషన్లకు గ్రాండ్ లుక్ ఇచ్చే కవర్లను కొట్టుకోవచ్చు. దినపత్రికలలో కార్డ్బోర్డ్ బాక్సులు పేపర్ క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు. పాత పేపర్లను గర్ల్స్ లాగా చుట్టి వాటిలో ఫోటో ఫ్రేమ్లు లేదా స్టాండ్లు తయారు చేసుకోవచ్చు. గోడకు తగిలించే అందమైన వస్తువులు కూడా తయారు చేసుకోవచ్చు. ఆన్లైన్ డెలివరీ ద్వారా వచ్చే కార్డ్బోర్డ్ బాక్సులను రంగురంగుల కాగితాలు లేదా బట్టలు చుట్టి ఇంట్లో వస్తువులను సర్దుకునే ఆర్గనైజర్లుగా వాడుకోవచ్చు. కొబ్బరి చిప్పలుతో కళాత్మక వస్తువులు, కొబ్బరి చిప్పలను బాగా శుభ్రం చేసి వాటిపై వార్నిష్ లేదా పెయింటింగ్ వేసి చిన్న చిన్న బౌల్స్లాగా లేదా కీ చైన్స్ హోల్డర్స్ లాగా తయారు చేయొచ్చు. పక్షులకు నీళ్లు పెట్టే పాత్రలుగా కూడా మలుచుకోవచ్చు. పాత టైర్లతో గార్డెన్ లుక్ తెచ్చుకునే అవకాశం ఉంది. పాత కారు లేదా బైక్ టైర్లకు రంగులు వేసి వాటి మధ్యలో మెత్తటి కుషన్ ఉంచడం ద్వారా తోటలో కూర్చోవడానికి స్టైలిష్ సిట్టింగ్ అరేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఖర్చు తక్కువ, తక్కువ బడ్జెట్లోనే ఇల్లు అందంగా మారుతుంది. కృషి సృజనాత్మకత మన చేతులతోనే మనం ఒక వస్తువును తయారు చేసుకోవడం అంటే మానసిక తృప్తి ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పర్యావరణ రక్షణ, చెత్త కుప్పల్లోకి వెళ్ళే వ్యర్థాల పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల మనం మన చేతుల నుండి మనం ఒక కళాఖండాలను సృష్టించుకోవచ్చు, వాటిని వినియోగించుకోవచ్చు, సంతోషాన్ని పొందవచ్చు. దీనివల్ల వ్యర్థ పదార్థాల సృజనాత్మక పునర్వినియోగం వల్ల మనం చెత్తను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది ఈనాటి స్వచ్ఛత హీ సేవ. ఇంతవరకు మనం విన్న ఉదయం సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే విశాల్ శర్మ. भारत की पाकिस्तान स्थित आतंकी ठिकानों पर सर्जिकल स्ट्राइक की आज 10वीं वर्षगांठ. प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे भारत की आतंकवाद रोधी नीति का नया उदाहरण बताया. आज से प्रस्तावित 3 दिन की देशव्यापी बैंक हड़ताल स्थगित. सरकार ने पर्यटन क्षेत्र के लिए राष्ट्रीय डिजिटल सार्वजनिक ढांचा तैयार करने की परियोजना शुरू की. मौसम विभाग का आज उत्तराखंड, दक्षिण आंतरिक कर्नाटक और अंडमान तथा निकोबार द्वीप समूह में मूसलाधार बारिश का अनुमान. और तिरुवनंतपुरम में पहले एक दिवसीय क्रिकेट मैच में विराट कोहली और शुभमन गिल के शतक की बदौलत भारत ने वेस्टइंडीज को 8 विकेट से हराया. अब समाचार विस्तार से. भारत आज सर्जिकल स्ट्राइक की 10वीं वर्षगांठ मना रहा है. 28 और 29

0: తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
1: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖను వింటారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు ఇక్కడ మరణిస్తే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా

0: ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చిపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడ సేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట్ర రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. మీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతంలో శ్రీ రాళ్లపాటి అచ్చెన్న బృందం వారి నాదస్వరం వింటారు. ముందుగా ఎవరని నిర్ణయించిరా, దేవామృత వర్షిణి రాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: ఇంతవరకు శ్రీ రాళ్లపాటి అచ్చెన్న బృంద వారి నాదస్వరం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కోరే ఈ పాటలకు మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబరు 2727244 2727288 ఈ నెంబర్కి ఫోన్ చేసి విన వెంటనే వినవచ్చు. మరి శ్రోతతో మాట్లాడే ముందుగా ఒక పాట

0: హలో, పాటలు పలకేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేనండి కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పలక సత్యనారాయణ నా పేరు.
0: సత్యనారాయణ గారు ఏ పాట వింటారు
1: సార్? నాకు చిరంజీవి గారు, విజయశాంతి గారు నటించిన సినిమా సంఘర్షణ సినిమాలని నిద్ర పోరా ఓ వయసా అనే పాట కావాలి సార్.
0: వస్తుంది.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి,
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: తప్ప అదృష్టవంతుల సినిమా నుంచి చింత చెట్టి చిగురు చూడు, చిన్నదాని ఒకరు చూడు పాట కావాలండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో, పాటలు పలికేయండి.
1: నమస్తే సార్,
0: నమస్కారం అండి,
1: నా పేరు నూర్గల్ కొండబాబు అండి. గొల్లపాలెం అండి, టైలరింగ్ కూడా చేస్తుంటాను సార్.
0: చెప్పండి.
1: సర్దార్ బాబు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సర్దార్ పాపారాయుడు మూవీలో తెల్ల చీర అకల్ల కాటుక ఎర్రబుట్టిన పాట కావాలి సార్.
0: ఆ పాట వింటారా?
1: వింటాం సార్.
0: వస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: కన్నున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర కళ్ళ కాటుక.

0: హలో, పాఠాలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నాగరికం జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి సార్.
0: నాగర్ కర్నూలు నుంచి చేస్తున్నారా?
1: అవును సార్, నాగరికం జిల్లా సాతాపూర్.
0: సాతాపూర్. మీ పేరేమన్నారు?
1: అవును సార్, నాగశెట్టి.
0: నాగశెట్టి. ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: శ్రీ కాళహస్తి మహత్యం, మహేష పాప వినాశ.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది.

0: హలో, పాటలు పలకండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సార్, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: రెడ్డి గారు చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: విశాఖ ఊరికి మనగాడు మూవీ నుంచి ఇదిగో చాలా జీరా సార్.
0: తప్పకుండా అండి.
1: ధన్యవాదాలు సార్.
0: మీరు కోరిన పాట.

0: హలో, పాటలు పలకేయండి. హలో హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్ మాకు చక్రధర్ సినిమా నుంచి మానవ యమును పాట కావాలండి.
0: తప్పకుండా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తాతయ్యండి, బోధాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: అలాగే తాతయ్య గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.
0: నమస్కారం అండి.

0: హలో, పాటలు పలికేయండి. హలో,
1: హలో,
0: పాటలు పలికేయండి.
2: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
2: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గాడ సార్.
0: చెప్పండి సార్.
2: మాకు లక్షాధికారి సినిమాలోని మబ్బులో ఏముందనే పాట వేయండి సార్.
0: తప్పకుండా పాట వినండి.
2: ఓకే సార్.

0: హలో, పాటలు పలకండి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: మీ పిఠాపురం నుంచి మాట్లాడుతున్నా, నా పేరు రాజేష్ అండి.
0: రాజేష్ గారు, ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: పూజా బలం అండి.
0: పాట
1: పగలే వెన్నెల అన్న పాట అండి.
0: వినండి.

0: హలో, పాఠాలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు హైమ చీపురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఈ సినిమాలో పాట వింటారు.
1: మాకు గౌతమిలో వెలిగింది నా ప్రాణదీపం, ఆ సాంగ్ మా మీకోసం మాకు సందర్భ సమయం సార్.
0: పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం.

0: హలో,
1: సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: పాటలపల్లికి సార్.
1: థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: నరేంద్ర గారు బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: కేసిన వాళ్ళు పాట విందాం
1: సార్, మహామంత్రి చెమురు సినిమా నుంచి మోహన రాగ మహా అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, ఆ పాట విందాం.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్కారం. పాట వినే ముందుగా

0: హలో,
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి సార్.
1: జగదేక వదిన కళ చిత్రంలో శివశంకరి పాట వేయండి సార్.
0: ఆ పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.
0: నమస్తే.

0: హలో, పాటలు పలకేయండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్. సమీప గ్రామం అనంతపురం జిల్లా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం అండి. పుల్లన్న గారు, ఏ పాట విందాం?
1: కుల గోత్రాల చిత్రం పేరు సార్ చిలిపి కన్నుల చెలికాడా సార్?
0: అలా అంటారా?

0: పాటల పల్లకి ఫోనిన్లో ఈ సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోనిన్లో ఈ సినిమా పాటలు పాటల పల్లకి శీర్షికను 10:30 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్ పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019 ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
2: दो दो तीन तीन पांच पांच किलोमीटर जाना पड़ता है. जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे.
3: जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है. इसका एक बड़ा लाभ గరీబ్ పరివారోకే స్వాస్థకో భీ హువా హై.
1: తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,55,00,000 అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్జీ

0: జీవన మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్జీవన్ మిషన్ కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
1: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore హౌస్ హోల్డ్స్ రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ఇండియాస్ రూరల్ పాపులేషన్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. టు అచీవ్ 100% కవరేజ్ I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
0: ఇలా ఉండగా, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20 ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్దమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్‌ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరు

0: జలాల పెంపు, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల పెంపు, వర్షపునీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. విబి జీరామ్జీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి, తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ది చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను December 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే, రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్ లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ది చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనుకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో ఉండి పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ లో యూఆర్ కంప్లీటింగ్.

0: దిస్ ప్రోగ్రామ్.
1: జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా, వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపట్టడం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి, ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాటనైనా కోరుకోవచ్చు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా మీకు నచ్చిన పాటను వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727-2444-2727-2888.

విడిచిపోతున్నారు ఎన్ని నాళ్ళు. గాడిద కొడుకుల దించు, ట్యాంకు బండులో ఉంచు, జనం కదిలితే రణం.

0: హలో, పాటలు పలికండి. హలో,
1: గురించి సార్.
0: నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: వాసవి ఏవియన్ కాలేజ్ డౌన్ సార్.
0: చెప్పండి వాసవి గారు, ఏ సినిమాలో పాట వింటారు?
1: కుమారి 21F మూవీ నుంచి మేఘాలు లేకున్న సాంగ్ కావాలి సార్. ధన్యవాదాలు.
0: నమస్కారం అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబరు 2727288. విశాఖ తల్లి అయితే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. మీరు వినవింటే వినేటువంటి ఈ కార్యక్రమానికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: అన్వయ సినిమాలో ఉంది అంతర్యామి అలిసి సొలిసిస్తుంది పాపంగా సార్. అయ్యా
0: తప్పకుండా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తవాళ్ళు సార్, నా పేరు జగన్నాథం.
0: జగన్నాథ్ గారు, మీరు కూడినటువంటి అన్నమయ్య చిత్రం నటి.
1: అదే సార్.

0: హలో పాటలు పలికేయండి. హలో పాటలు పలికేయండి.
1: పాఠాలపల్లికి గుడ్ మార్నింగ్. సాయి సాయిలని అల్బంజ్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: అదే కత్తుల రత్తయ్య మూవీలోని ఓహో చామంతి సాంగ్ కావాలి.
0: తప్పకుండా అండి, పాట వినండి.
2: ఓహో చామంతి పొయ్యారి పూ బంతి, ముడి పళ్ళ ముద్ద బంతి, ముద్దుల రబ్బరు బంతి.

0: హలో, పాటలు పలకే అండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు చెప్పండి.
1: సార్, అల్లరి అల్లుడు చిత్రంలో మచిలీపట్నం ఆ పాట
0: పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: కొడవాయి చూడా. మచిలీపట్నం.

0: గారు చెప్పారు సుమంగళ చిత్రం నుంచి.
1: ఓకే, ఏ సినిమాలో మహాదేవ్? ఎక్కడ మాట్లాడుతున్నారు?
0: నేను తుమ్మపాలి నుంచి మాట్లాడుతున్నాను, సత్యారావు నా పేరు.
1: సత్యరావు గారు, సుమంగళ చిత్రం నుంచి ఒక గీతం విందాం.
0: సరే.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రక్తదానం మహాదానం. రక్తదాతలను ప్రోత్సహించండి. రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోండి.

18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ఏడాదికి సగటున 4 సార్లు రక్తం దానం చేసే అవకాశం ఉంటుంది. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, రక్తదాతల ద్వారానే దానికి పరిష్కారం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం కాపాడితే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూస్తుంది. ఇదొక సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలి. రహదారి భద్రత, ప్రమాద నివారణ. రహదారిపై భద్రత పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ను విధిగా పాటించాలి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదు. కార్లలో ప్రయాణించవలు సీట్ బెల్ట్ ధరించాలి. అతివేగం ప్రమాదకరం. లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయరాదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలుగా వస్తుంది. మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నది నాగేశ్వరరావు నాగనబోయినా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినే ముందు ఆ చిత్రం గురించి కొంచెం సమాచారం. ఆ చిత్రంలోని రంగులలో కలవో పాటకు ఇళయరాజా సంగీతాన్ని అందించగా సాహిత్యాన్ని సమకూర్చింది ఆచార్య ఆత్రేయ గారు. ఈ పాట ప్రేమలోని ఊహలు అందాలను కవితాత్మకంగా వర్ణించే మధురమైన ప్రేమ గీతం. ఈ సాహిత్యానికి బాలసుబ్రహ్మణ్యం గారి జానకి గారి గాత్రం కలవడంతో ఈ పాట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనందరి మనస్సుల్లో ఆక్రమించింది.

శుభలేఖ చిత్రంలోని రాగాల పల్లకిలో పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను ఎంతో అందంగా ఆవిష్కరించింది. కోయిల కూస్తే మనకు వసంతం గుర్తుకొస్తుంది, రాగం పలికితే మనసులోని భావాలు గుర్తుకొస్తాయి. అలాంటి రాగాలనే పల్లకిగా చేసుకుని మనసులోని ప్రేమను బాధను అందంగా పలికించిన ఈ పాట శుభలేఖ చిత్రంలోని రాగాల పల్లకిలో కోయిలమ్మ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో కెవి మహదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు వేటూరి సాహిత్యం ఎంతో అందాన్ని ఇచ్చింది. ఇళయరాజా స్వరాలు, మధురమైన గానం కలిసి ఈ పాటకు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకువచ్చాయి.

ప్రేమలో పడినప్పుడు మనసులో కలిగే ఆ అందమైన అనుభూతిని మాటల్లో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నచ్చిన మనిషి పట్ల కలిగే ఆరాధన, ప్రేమ, తన్మయత్వం ఎంతో మధురంగా పలికించే ఈ పాట ఇందులోది అంటారా, వినండి. చక్కని సాహిత్యానికి కెవి మహదేవన్ గారి సంగీతం, పి సుశీల గారి మధురమైన గాత్రం తోడై ఈ పాటను మరింత అందంగా నిలిపాయి. మరి ఆ మధురమైన భావాన్ని మనం కూడా మనసారా ఆస్వాదిద్దాం. దాసోహం దాసోహం అంటూ సాగే ఈ పాట పెళ్లి చూపులు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు.

శ్రోతలు మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటున్నారు. మరి ప్రియమైన వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఆ రాక కాస్త ముందే తెలిసి ఉంటే అతనికి మరింత అందంగా స్వాగతం పలికేదాన్నని, మరింతగా నేను నా భావాలను చెప్పుకునేదాన్నని అని ఒక ఆలోచించే ఒక మహిళ మనోగతమే ఈ పాట. ప్రేమలోని ఆరాధన, నిరీక్షణ, విరహం అన్నీ కలిసిన అద్భుతమైన భావగీతం ఇది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి రమేష్ నాయుడు గారి సంగీతం, పి సుశీల గారి మధురమైన గాత్రం తోడై ఈ పాట మరింత అందంగా మనందరి మనస్సులను దోచుకుంది. ఈ పాట వినండి, మేఘ సందేశం చిత్రం నుండి

2026 ఈ చిత్రం నుండి కాస్తందుకో దరఖాస్తందుకో అంటూ సరదాగా సాగే ఈ పాట వినగానే మనసులో ఓ చిలిపి నవ్వు పుడుతుంది. మాటల్లోని చమత్కారం, పాటలోని హుషారు కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2026 సినిమాలోని ఈ పాటలో సరదా, వినోదం ప్రధానంగా కనిపిస్తాయి. సింపుల్గా కనిపించే ఈ పాట పదాలు మనందరికీ ఆసక్తిని వినేలాగా చేస్తుంది. పాటతో పాటు మనం ప్రయాణించేలా చేయడం కూడా ఈ పాట యొక్క ప్రత్యేకత. పాత పాటల్లో ఉండే సహజమైన హాస్యం, చక్కని పదప్రయోగం, వినసంపైన సంగీతం ఈ పాటలో మనకు కనిపిస్తాయి. అందుకే ఈ పాటను వింటుంటే అప్పటి సినిమా వాతావరణం, ఆహ్లాదకరమైన సరదా మన కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. రాజన్ నాగేంద్ర స్వరాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాటను 2026 చిత్రం నుండి వినండి మరి.

మనం వినబోయే పాట ఏంటంటే, కోయిల పిలుపు కోనకు మెరుపు అంటూ సాగే ఈ పాట ప్రకృతి అందాలతో పాటు ఆ అందాల మధ్య చిగురించే ప్రేమ భావనను కవి ఎంతో అందంగా పలికించారు. కోయిల కూతలు, కొండ కోనల సోయగాలు, చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు, ఇవన్నీ ప్రేమలో మనసుకు మరింత మధురంగా అనిపిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు ఇవి మరింత అందంగా కూడా కనిపిస్తాయి. అంటే ప్రకృతిని కేవలం అందంగా వర్ణించడమే కాదు, తన మనసులోని ఆనందాన్ని, ప్రేమను ఆ ప్రకృతి దృశ్యాలతో పోల్చుకుంటూ కవి ఈ పాటను అందించారు. అందుకే పాట వింటుంటే ప్రకృతి సౌందర్యంతో పాటు ఆహ్లాదకరమైన ప్రేమానుభూతి కూడా మన మనస్సును తాకుతుంది. అందాల రాశి చిత్రం నుండి రమేష్ నాయుడు సంగీతాన్ని అందించిన ఈ పాటకు సాహిత్యాన్ని ఇచ్చింది సి నారాయణ రెడ్డి గారు. గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. మరి వినండి అందాల రాశి చిత్రం నుండి ఈ పాట.

మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలను మీరు వింటున్నారు. ఈ ప్రసారంలో ఈ మధ్యాహ్నం 1:37 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో నదులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఈ అంశంపై మహిళా శ్రోతలు స్పందించి మీ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-27-27-244, మరొక ఫోన్ నెంబర్ 0891-27-27-288. అంశం మరొకసారి, నదులను చూస్తే మీకేమనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డి మానస. కార్యక్రమంలో తర్వాతి పాట ఆనాటి ఆ స్నేహం. స్నేహం అంటే మన జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక అందమైన జ్ఞాపకం. చిన్ననాటి నుంచి కలిసి నడిచిన స్నేహితులు, కలిసి నవ్వుకున్న క్షణాలు, పంచుకున్న అనుభూతులు అందరికీ ఉంటాయి కదా. ఇవన్నీ మన అందరి మనసుల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. అలాంటి ఆత్మీయమైన స్నేహాన్ని, అలాంటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగే ఈ పాట

ఆనాటి ఆ స్నేహం. నిజానికి ఈ పాటలోని భావాలు మనందరికీ ఎక్కడో ఒకచోట అన్వయించుకునేలా ఉంటాయి. మన జీవితంలో మనతో కలిసి నడిచిన స్నేహితులెవరినో, వారితో గడిపిన ఆ మధురమైన రోజులనో ఆ పాట తప్పకుండా గుర్తు చేస్తుంది. అందుకే ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చిత్రగీతం. ఈ పాట వింటుంటే మన సొంత జ్ఞాపకాలు పుటలు తెంచుకున్న అనుభూతి మనకు కలుగుతుంది. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం అంటూ సాగే ఈ పాట 1984లో వచ్చిన అనుబంధం చిత్రంలోనిది. సంగీతం కె చక్రవర్తి అందించారు, సాహిత్యాన్ని ఆచార్య ఆత్రేయ అందించారు. ఈ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
0: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య మాటలు కూడా ఎంత అందంగా చిలిపిగా ఉంటాయో ఈ పాట మనకు తెలియజేస్తుంది. తమ మనసులోని ప్రేమను ఒకరికొకరు సరదాగా చెప్పుకుంటూ ప్రకృతిలో కనిపించే అందాలను తమ ప్రేమతో ముడిపెట్టుకుంటూ ఉంటారు. మాటల్లో చిలిపితనం, మనసులో అనురాగం, ఈ రెంటినీ ఎంతో మధురంగా కల్పించి వినిపించే పాట ఇది. కార్తీక దీపం చిత్రం నుండి ఈ అందమైన ప్రేమగీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి అందంగా పాడారు. మరి ఆ మధుర గీతాన్ని, ఆ అనురాగాన్ని ఆస్వాదిస్తూ మనం కూడా విందాం. చిలకమ్మ పలికింది అంటూ సాగే ఈ పాట 1979లో విడుదలైన కార్తీక దీపం చిత్రంలో ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని నార్ల రామిరెడ్డి అందించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ మధురమైన గీతాన్ని ఆస్వాదిద్దాం.

ప్రేమికుడి మనసులో పుట్టిన అనురాగం ఎంత అందంగా ప్రకృతితో ముడిపడి ఉంటుందో ఈ పాట ద్వారా మనకు తెలుస్తుంది. ప్రియురాలి సౌందర్యాన్ని కేవలం వర్ణించడమే కాకుండా ఆమె తన జీవితంలోకి

వచ్చిన తర్వాత తన మనస్సు ఎంత ఆనందంతో నిండిపోయిందో, ఎంత కవితాత్మకంగా మారిందో తెలియజేస్తుంది ఈ పాట. 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి చిత్రంలోని ఈ పాటకు మైలవరపు గోపి సాహిత్యాన్ని అందించగా జీకే వెంకటేష్ సంగీతం సమకూర్చారు. జి ఆనంద్ గారు ఈ పాటను ఎంతో మధురంగా అందంగా ఆలపించారు. ఈ పాట ఆయనకు తొలి ప్లేబ్యాక్ సోలోగా కూడా గుర్తింపు పొందింది. మరి పాటలోని ప్రేమలోని ఆ మాధుర్యాన్ని, అనుభూతిని ఆస్వాదిస్తూ విందాం, ఒక వేణువు వినిపించెను అంటూ అమెరికా అమ్మాయి చిత్రం నుండి ఈ పాట.

వ్యక్తి మన జీవితంలో ఎంత విడదీయరాని భాగమైపోతాడో చెప్పడం. ఈ పాటలో ప్రేమను చాలా అందమైన పోలికలతో చెప్పాడు కవి. చేతికి గాజులు, కళ్లకు కాటుక, నుదుటికి తిలకం ఒక స్త్రీకి ఎంత ముఖ్యమో, అలాగే రాధ జీవితంలో మాధవుడు ఎంత విడదీయలేని అనుబంధమో ఈ పాటలో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వ్యక్తి మనసులో నిండిపోయినప్పుడు ఆ ప్రేమ మన ఆలోచనల్లోనూ మాటల్లోనూ ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ అనుభూతి కవిత్వంగా మారుతుంది. అందుకే ఈ పాటలో ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రం కాదు, ఒకరి ఆనందంలో మరొకరు ఆనందాన్ని చూసుకోవడం, ఒకరి ఉనికి మరొకరికి ఆనందాన్ని ఇవ్వడం, ఏటికి కెరటం, పాటకు చరణం, సీతకు రాముడు అన్న ఉపమానాల ద్వారా ఈ పాట మరింత అందంగా రూపుదిద్దుకుంది. ప్రేమలోని ఆత్మీయతను, మాధుర్యాన్ని ఎంతో హృద్యంగా పలికించే ఈ పాట మన కోసం రాధా కళ్యాణం చిత్రానికి గాను SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. వినండి మరి.

మనసులో దాచుకున్న ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా ఒక మధురమైన పాటగా బయటకు వస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ పాట మనకు తెలియజేస్తుంది. ప్రేమలోని మౌనం, ఎదురుచూపు, మనసుకు మనసు దగ్గరవుతున్న అనుభూతిని ఎంతో సున్నితంగా పలికించే పాట ఇది. పల్లవించవా నా గుండెలో అంటూ మనసునే ఓ పూలవనంలా మార్చే ఈ మధుర గీతం కోకిలమ్మ చిత్రంలో ఉంది. 1983లో విడుదలైన కోకిలమ్మ చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను పాడిన గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కె బాలచందర్. మరి కోకిలమ్మ చిత్రం నుండి ఈ అందమైన

ఇలా ఒక్కో పాటను వింటుంటే మనసులో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు మళ్లీ చిగురించాయి కదూ. కాలం మారినా, తరాలు మారినా

మీరు విన్న ఈ పాట 1989లో విడుదలైన ప్రేమ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. సాహిత్యం సమకూర్చింది వేటూరి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట ఘర్షణ చిత్రంలోనిది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని రాజశ్రీ గారు రచించారు.

చివరిగా శివమణి చిత్రం నుండి హరిహరన్ కౌసల్య పాడిన పాట విన్నారు. సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా అందించింది చక్రి. ఇంతవరకు మీరు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 జానపద రంజని.

కార్యక్రమంలో మహాభారతంలో కృష్ణావతారం తప్పెటి గుళ్ళు వింటారు. నిర్వహణ శ్రీ ఎన్ రామలప్పడు బృందం. రెండవ అంశంగా రామాయణంలో లక్ష్మణమూర్చ కోలాటం ప్రసారమవుతుంది. శ్రీ వనముల దేముడు బృందం నిర్వహణలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కుచ్చుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక

భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికి యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన ఆత్మనిర్బర సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా కార్మిక యాజమాన్య సంబంధాలు ఈ అంశంపై రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం వినండి.
1: కార్మికులకు యజమానికి మధ్య సక్రమమైన సంబంధాలు ఉన్నప్పుడే ఇరువురికి ప్రయోజనం. చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా యజమానులు కార్మిక హక్కులను అమలుపరిచినప్పుడే సంబంధాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా బిల్డింగ్ పెయింటింగ్ కార్మికులు యజమానులు సంబంధాలు గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. బిల్డింగ్ పెయింటింగ్ వృత్తిదారులు అసంఘటిత రంగానికి చెందినవారు. సంఘటిత అసంఘటిత రంగాలు ఈ రెండు వేరు వేరు. సంఘటిత రంగంలోనంటే వారికి ఏదో కొన్ని చట్టపరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో వారికి అటువంటి ఏమీ లేవు. ప్రభుత్వ జాతీయ శాంపిల్ సర్వే సంస్థ జరిపిన సర్వే ప్రకారం మన దేశంలో వ్యవసాయ కార్మికుల తర్వాత భవన నిర్మాణ కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ సర్వేలోనే ఈ విషయం వెల్లడైంది. సంఘటిత రంగంలో ముఖ్యంగా వచ్చే వాటిలో కొన్ని వివరిస్తే 1948 ఫ్యాక్టరీ చట్టం పరిధిలోనికి వచ్చే పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుకాణాలు, వ్యాపార సంస్థలు వర్తించే చట్టాల పరిధిలోనివి. ఈ చట్టాల పరిధిలోనికి వచ్చే కార్మికులకు సాంఘిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి అవసరమైన వ్యవస్థ ఈ రంగంలో ఏర్పాటై ఉన్నది. ఈపిఎఫ్ఓ మరియు ఈఎస్ఐ పథకాల ద్వారా వ్యవస్థీకృత సాంఘిక భద్రతా కవచం కార్మికులకు ఏర్పాటై ఉన్నది. ఇక అసంఘటిత రంగానికి వస్తే వారికి అనువర్తించే కార్మిక చట్టాలే లేవు. ఏదో ఋతువును బట్టి తాత్కాలికంగా ఉపాధి లభించడం, కార్మికులు వలసపోవడం, అవసరాన్ని బట్టి ఇచ్చే వేతనాలు, పనులు ఒకే చోట కేంద్రీకృతమై ఉండకపోవటం, దినభత్యం మీద అవసరం ఉన్నప్పుడే పని ఇవ్వడం, సంస్థాగతమైన సహాయం ఏదీ లేకపోవడం, కలిసి కట్టుగా బేరమాడే స్థితి లేకపోవడం ఈ రంగంలో కనిపించే ఇతర లక్షణాలు. ఇకపోతే దేశం ఎంతో అభివృద్ధి పొందాలో ముందుకు పోతున్నది. అయినా ఇంకా ఈనాటి అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి అదే విధంగా అంతే దారుణంగా ఉంది. నిర్మాణ రంగం నేడు పరిశ్రమ హోదాను కోరుకునే స్థాయికి చేరుకుంది. కానీ నిర్మాణ రంగ కార్మికులు మాత్రం ఎలాంటి హక్కులు లేకుండానే ఉన్నారు. కనీసం పని భద్రత, చేసిన పనికి తగిన పారితోషికం, ప్రమాదాలు సంభవించినప్పుడు బీమా సదుపాయం, అనారోగ్యం పొందినప్పుడు వైద్య సదుపాయాలు, వారి పిల్లల కోసం విద్యా సదుపాయాలు, ఇలా ఏవీ కూడా వీరికి మిగిలిపోయాయి. ముఖ్యంగా భవనాలకు, భవంతులకు అందమైన కొత్త కొత్త రంగులు వేసి అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పెయింటర్ల జీవితాల్లో ఏ అందము ఆనందము అన్నదే లేదన్నది కఠోర వాస్తవం. ప్రస్తుతం బిల్డింగ్ పెయింటింగ్ వృత్తి నిర్మాణ రంగంలో ప్రథమ స్థానంలోనే ఉన్నది. ఒకప్పుడు చివరి స్థానంలో ఉండేది. అప్పుడు కొంచెం తక్కువగా సున్నాలు ఇలాంటివి కొట్టేసి

రంగులేస్తే సరిపోయేది. వారు కట్టినదే కళగా కనపడాయి. ప్లాస్టింగ్లు కానీ ఇతర కార్పెంటరీ వర్కులు కానీ అప్పుడు ఆ రకంగా అందంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా పెయింట్ వేస్తేనే అందం. పూర్వం మనం చూసేవాళ్ళం సినిమాల్లోనో, లేకపోతే విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తేనో, లేకపోతే మ్యాగజైన్లోనో అందమైన బిల్డింగులు ఇతర దేశాల్లో చూసి ఆహా ఎంత బాగున్నాయో అనుకునేవాళ్ళం. అలాంటి బిల్డింగులు ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి వీధుల్లోనూ ఇప్పుడు ఉన్నాయి. అలాంటి రంగులు ఇప్పుడు ప్రతి చోట వేయగలుగుతున్నాం. బిల్డింగ్ పెయింటింగ్ వృత్తిదారులకు యజమానులకు ఎవరంటే, ఈ అందమైన బిల్డింగులు పెయింటింగ్ వేసేటువంటి యజమానులందరూ కూడా ఈ పెయింటర్లకు యజమానులే. ప్రతి అభివృద్ధిలోకి ఉంది, వృత్తిదారులే అభివృద్ధిలో లేరు. భవన యజమానులు, కాంట్రాక్టర్లు, బిల్డర్సు మొదలగు వారంతా పెయింటర్స్కి పనిచేసే రోజు వేతనం తప్ప ఇంకా కార్మికులకు వర్తించే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. అదనపు సౌకర్యాలు కూడా ఏమీ లేవు. పని చేస్తే తిండి, లేకపోతే లేదు. ఇక వేతనాలు పెరుగుదలంటారా, నత్తనడకలో ఉన్నాయి. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎవరు పెంచుతారో, ఎలా పెరుగుతాయో తెలియదు. పెరిగినా పెంచవలసినంత పర్సంటేజీ కూడా అప్పుడు ఉన్నటువంటి జీవన పరిణామానికి అనుగుణంగా పెంచట్లేదు. నిర్మాణ రంగంలో ప్రతి వృత్తికి ఒక మేస్త్రి ఉంటారు. అతని వద్ద కనీసం 5-6 పనివాళ్ళు ఉంటారు. ఈ మేస్త్రిలే యజమానితో ముఖ్య సంబంధికుడిగా ఉంటారు. భవన యజమాని వద్ద ఈ మేస్త్రీలు కాంట్రాక్ట్గా పనికి ఒప్పుకున్నప్పుడు అడుగుల లెక్కన కానీ యూనిట్లు గజాల లెక్క ఉంటుంది. ఈ రేట్లు ఒప్పుకోవడంలో ఈ మేస్త్రీలు ఒక మేస్త్రికి పొంతనం ఉండటం లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఉంటుంది. ఒకరి పనితనం అదే విధంగా ఉంటుంది, ఒక పనితనం తక్కువగా కూడా ఉంటుంది. కాకపోతే యజమాని ఈ దగ్గర మాట్లాడుకునే విధానం సక్రంగా లేకపోవటం వల్ల ఇరువురు బిల్డింగ్ యజమాని కానీ మేస్త్రి కానీ ఓ పద్ధతి ప్రకారంగా రేట్లు మాట్లాడుకుని అనుకుని రాసుకుని చేసినట్లయితే బిల్డింగ్ అయిపోయిన తర్వాత, వర్క్ పూర్తి అయిన తర్వాత పేచీలు పడకుండా అది సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా ఇద్దరికి సమయం కుదరట్లేదు. ఎందుకనంటే చేసిన తర్వాత నువ్వు ఇంత అని, దానికి ఇంత అని, మేస్త్రి ఏమో నాకు 1000 వస్తాయంటాడు, ఆ యజమాని ఏమో నీకు ఇంత రావు ఇంతే అని అంటారు. ఈ పేచీల వల్ల సంబంధాలు మళ్ళీ రెండోసారి, అతను బాగా పెయింటింగ్ వేశాడు, పద్ధతిగా వేశాడు, రెండోసారి పిలుచుకునేటట్టు చేయాలంటే యజమానితో సరైన సంబంధాలు ఉంటే పలానా సుబ్బారావు మా ఇంటికి వేసాడని ఆ యజమాని కూడా ఇంకొకరితో చెప్పడం జరుగుతుంది. పేచీలు పడటం వల్ల ఈ మేస్త్రికి ఇతర చోట రికమెండేషన్ చేయకపోగా ఆయన ఇంక రెండోసారి మళ్ళీ పిలవడు, అయినా ఈయన నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని ఇతను రెండోసారి వెళ్ళడు. ఇలా ఖాతాలు మేస్త్రికి తగ్గుతాయి, అటు యజమానికి కూడా సక్రమైనటువంటి వర్కర్స్ ఉండరు. నిర్మాణ రంగంలో వివిధ వృత్తులకు సంఘాలు ఉన్నాయి. అవి ఆయా వృత్తిదారులు ప్రయోజనాలకు కూడా కృషి చేయడం జరుగుతుంది. కార్మికులకు, యజమానికి వచ్చే సమస్యల పరిష్కారానికి సంఘాలు కృషి చేస్తున్నాయి. పెయింటింగ్ వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చెందినవారు. నెలలో 15-20 కంటే పని చేసేటువంటివి ఉండవు. వృత్తిదారులు అల్పాదాయ వర్గానికి చేయటం వల్ల అనారోగ్యం, ఆదివారాలు సెలవు, నిత్యం పని ఉండకపోవడం, పని రోజుల్లో నాగాలు ఉండటం వల్ల సంవత్సరం మొత్తం మీద ఈ తక్కువ రోజుల ఆదాయంతోనే జీవించవలసి వస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వర్కర్కి రోజువారీ వేతనం సర్వీసు కాలాన్ని బట్టి, అతను సంవత్సరంలోనే పెయింటింగ్ పని వచ్చిన వాళ్ళలాగా ఉంటాడు, 10 నుంచి పెయింట్ చేసిన వాళ్ళలాగా ఉంటారు. అయితే అతనికి ఎంతవరకు వచ్చు అనేటువంటిది ఈ అసోసియేషన్లో నిర్ణయం చేసి అతని సర్వీస్ కాలాన్ని బట్టి ఉండాలని సంఘం కోరుతుంది, వృత్తిదారులు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా సంఘాలు కూడా వృత్తిదారుల సంక్షేమానికి యజమానులను కొన్ని కోరికలను కోరుతూ సంక్షేమ కార్యక్రమాల రూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. కార్మిక సంఘాలు యజమానులకు కార్మికుల కోరికలను, వాటిలోని ముఖ్యమైనవి కొన్ని యజమానులను కోరే సహాయాల గురించి మీకు వివరిస్తాం. 1, ప్రతి వర్కర్కి ప్రమాద బీమా కనీసం 2 లక్షల రూపాయలకు ఉండాలని, ఉచిత బస్ ప్యాస్ ఇప్పించాలని 2. 3, ఈ వర్కర్స్కి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని. 4, రోజువారీ వేతనం ఏదో 2-3 కాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1 కానీ మార్చి 1 కానీ ఏప్రిల్ 1 కానీ పెంచి ఒక సంవత్సరంలో ఒక రోజు పెట్టుకుని ఆ రోజు నుంచి వేతనాలు పెరుగుదల చేయాలని చెప్పి అడుగుతున్నాను.
ఈ

సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రయోజనాలు ఏమిటంటే, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల కార్మికుల కంటే యజమానులకే ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రమాదానికి గురి అయిన వారికి కుటుంబాలను ఇన్సూరెన్స్

0: 2 సంవత్సరాలు పనులు చేస్తుంటారు. వారు చేయించటం విధాయకం. అలాగే ఉచిత బస్ పాస్, ఉచిత ఛార్జీలు కనిస్తే వేళకు పనికి వచ్చే సులువు మార్గం. ఏ రోజు డబ్బులు ఆ రోజే అయిపోయేటువంటి కార్మికులకి బస్సులో ఈ డబ్బులున్నాయా పొద్దున జేబులో చేయిపెట్టి చూసుకోకుండా ఉచిత బస్సు పాస్ కూడా కొనిస్తే ఆ నెలకి పొద్దున్నే బయలుదేరి వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం టైంకి పనికి రావటానికే కాకుండా 90% పనివారు మధ్యాహ్నం పస్తులతో పనిచేస్తున్నారు. ఇది యథార్థమైనటువంటి విషయం. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఇబ్బందుల వల్ల క్యారేజీ పొద్దున్నే కాక క్యారేజీ తయారైనా 10 అయిపోతుంది పనికి రావాలంటే తీసుకుని. సాయంత్రం ఇతను పొద్దుపోయేటప్పటికి డబ్బులు తీసుకునేటప్పటికి రేషన్ షాప్ ఉండదు. ఉదయం కొని చేసి కట్టాలంటే కష్టమైన పని. ఈ రకంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు క్యారేజీ లేకుండా పనికి. మధ్యాహ్నం ఏం చేస్తారంటే సమోసా టీ తాగే పనిచేస్తారు. దీనివల్ల ఆరోగ్యాలే కాకుండా చేసే పనుల్లో ఉత్సాహంగా చేయడం కూడా ఉండదు. జనపూడ భోజనం పెడితే 15-20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. అయితే 10 గంటలు కలిసి వస్తాయి, వాళ్ళకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది. ఉదయాన్నే లేవగానే ఇంక క్యారేజీ కోసం చూడకుండా ఆ బస్ బ్యాగ్ జేబులో పెట్టుకుని చక్కగా వచ్చేస్తే మధ్యాహ్నం భోజనం ఇక్కడే కాబట్టి పని కూడా అవుతుంది. ఇది కొంతమంది భవన యజమానులని మా సంఘాలు కోరుతున్నాయి. ఏంటంటే ప్రయోగం చేసి చూడండి, దీంట్లో నష్టం లేదు, మీరు కూడా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. నిర్మాణంలో అయ్యే ఖర్చులు ఇది ఖర్చు పెట్టినా ప్రయోజనమని యజమానికి చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే నిర్మాణ రంగ కార్మికుల కొరత ఉంది. ఇది మరింత పెరిగి రానున్న కాలంలో నిర్మాణ రంగంలో వివిధ పనివారుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణ రంగంలోనున్న కార్మికులు ఎక్కువగా పట్టణ నగర ప్రాంతాల్లోనే పనిచేయవలసి వస్తుంది. కార్మికులకు వచ్చే ఆదాయం స్వల్పం. ఇంటి అద్దెలు, రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరగటం, చాలీ చాలని తిండి, పస్తులతో ఉన్నవారే ఎక్కువ. అందువల్ల వీరి పరిస్థితులు తెలుసుకొని ఈ వృత్తిలోకి ఎవరూ రావడం లేదు. ఉన్నవారు కూడా కొంతమంది ఈ ఖాళీ టైంలో వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పూర్వం ఏం చెప్పారంటే మా పిల్లలను మీ పనిలో పెట్టుకోండి అని. కార్పెంటర్ పనిలోనూ ఇంకా పెయింటింగ్లోనూ తాపి పనిలోనూ పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే చదువుకున్న దాకా పనుల్లోకి రానివ్వటానికి పిల్లలను పెట్టుకుంటే కేసు అని పెట్టుకుంటలేదు. పిల్లలందరికీ కూడా చదువుకునే అవకాశాలు వచ్చినాయి. రావటం వల్ల నిర్మాణ రంగంలోని తాపి పనులకి వాటర్ పంపించడం లేదు ఆ పిల్లల్ని. ఈ వృత్తిదారులు కింద నుంచి పని నేర్చుకుని పైకి వచ్చేటువంటి లేరు. సందర్భంగా ఏ పని తెలియక గబుక్కుని 4 రోజులు వచ్చి బ్రష్ పట్టుకుంటే అతను పనివడం అనుకుంటే సరిపోదు. ఈ రోజుల్లో పెయింటింగ్ పని కూడా నిపుణత గల పనే. పూర్వం సున్నలా కొట్టేది కాదు కాబట్టి ఇది నిపుణత గల పనే. దానికి కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. కార్పెంటరీ వర్క్లోనైనా అంతే ఉండాలి, తాపి పనిలోనైనా అంతే ఉండాలి. నిర్మాణంలో కూడా మంచి అనుభవం లేనటువంటి వాళ్ళు వస్తే ఏమీ అది సక్రమంగా నడవదు. నిర్మాణ రంగ కార్మికుల కొరత ఎందువలన వస్తున్నది అని ఈ రంగానికి చెందిన విద్యులు, భవన నిర్మాతలు, ప్రభుత్వము ఆలోచన చేసి దేనివల్ల ఈ కొరత ఏర్పడుతుంది, ఎందువల్ల ఈ వృత్తిలోకి కార్మికులు ఎక్కువ మంది రావటం లేదు అనే దాని మీద తెలుసుకుని మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పెట్టి అమలు జరిపినట్లయితే వచ్చేటువంటి కార్మికులకు కూడా ఈ పని పైన భద్రత ఉంది అనేటువంటిది కలిగి తప్పకుండా ఈ పనిలో చేరతారు. అందువల్ల భవన నిర్మాతలు, ప్రభుత్వము ఈ విషయమై దృష్టి పెట్టుట చాలా అవసరం. యజమానులు సక్రమంగా కార్మికులకు ప్రోత్సహించి వారికి ఇవ్వవలసినటువంటి వేతనాలని సక్రంగా ఆలోచించి ఇవ్వగలగరని కోరుకుంటున్నాం. చివరగా కార్మికుల శ్రేయస్సు కోరే యజమానులకు కార్మికులతో సత్సంబంధాలు ఎప్పుడూ ఉంటాయి.
1: కార్మిక యాజమాన్య సంబంధాలు గురించి రెడ్డిపల్లి పార్థసారథి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎవరికి ఎవరు, పి దుర్గాప్రసాద్ గారి కథానిక.
2: మనిషి పుట్టుకే ఏడుపుతో ప్రారంభమవుతుంది, అయినా అమ్మ ఒడిలో అమ్మ స్పర్శతో నవ్వుతూ ఎదగడం ప్రారంభిస్తాడు. 1 సంవత్సరం వరకు, ఆ తర్వాత కోపతాపాలు, తను కావాలనుకున్నది సాధించడం కోసం ఏడుపులు, కేకలు, పెడబొబ్బ.

గొప్పలు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ శ్రామికుడిగా, విద్యావేత్తగా, ఉద్యోగిగా, సంసారిగా, తండ్రిగా ఎన్నో పాత్రలను పోషిస్తూ తన పాత్ర పూర్తి కాగానే తిరిగి అయిన వాళ్ళందరినీ ఏడ్పించిపోతాడు. ఇది ఎవరి విషయంలోనైనా జరిగేదే, జరగక తప్పదు. కాకపోతే పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు అందరినీ ఆనందాన్ని కలిగిస్తుంది, చివరి ఏడుపు గుండె బరువును మిగులుస్తుంది. అయినా ఆ వ్యక్తి వ్యక్తిత్వం, అతను నిర్వర్తించిన పనులు, బాధ్యతలు, సహాయక సహకారాలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతే ఆ వ్యక్తి జీవితం ధన్యమైనట్టే. ఆ కుటుంబ సభ్యుల జీవితాలు ఆనందదాయకమే. ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి స్పందించడం బాధ్యత అనిపిస్తే సాయం చేయడం మంచిదే. కానీ ఏ కష్టం నష్టం తెలియకుండా బాధ్యతలు ఎరిగిన వ్యక్తికి గొప్పవాడిని చేయాలనుకోవడం అవివేకం. అంతేకాదు అతని బ్రతుకుకు అర్థం లేకుండా చేయడం అవుతుంది. అలా అర్థం పర్థం లేకుండా పెరిగిన వ్యక్తే మదన్. తేరగా వస్తే తిని కూర్చోవటం, స్నేహితులతో కలిసి మందు కొట్టడం, జల్సాగా తిరగడం, ఇది అతని నిత్యకృత్యం. తండ్రి ఒక సన్నకారు రైతు. ఉన్న 2 ఎకరాల పొలాలతో మదన్ను చదివించాడు. ఐటీఐ పాస్ అవగానే అయిన వారి సాయంతో ఫ్యాక్టరీలో ఫిట్టర్ ఉద్యోగం సంపాదించి పెట్టాడు. మదన్ సంపాదన పరుడయ్యాడని పెళ్లి కూడా చేశాడు. మదన్ తండ్రికి ఒక ఆశ, అన్ని బాధ్యతలు తానే చేసుకుంటూ కొడుకుకి ఏ ఇబ్బంది లేకుండా ఉంచాలనుకున్నాడు. ఆ విధంగానే రోజులు గడుస్తున్నాయి. తండ్రి నేలను నమ్ముకుంటే కొడుకు స్నేహితులను నమ్ముకున్నాడు. మదన్కి ఫిట్టర్గా ఒక ప్రత్యేకత ఉంది. ఎంత మొరాయించిన మిషన్నైనా అతని చేతుల్లో పడితే కొత్త మిషన్గా అవుతుంది. వర్క్ విషయంలో అంత మేధావి. కాకపోతే తల్లిదండ్రుల ప్రేమానురాగాలు అతన్ని వ్యసనపరుని చేశాయి. స్నేహితులతో కలిసి రాత్రి పగలనగా తాగుతూనే ఉంటాడు. ఆ తాగుడు వల్ల లివర్ పాడై ఆపరేషన్ కూడా జరిగింది. అయినా బుద్ధి రాలేదు. మరలా మామూలే. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి సందిగ్ధ అవస్థ. ఒక ప్రక్క మంచి మేధావి, మరో ప్రక్క పచ్చి త్రాగుబోతు. అందుకని అతను మత్తుచేష్టల వల్ల ఫ్యాక్టరీలో ఏ ప్రమాదమైనా జరగవచ్చు అని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగం నుంచి మదన్ని తొలగించారు. నాకేంటి, నా దగ్గర పనతనం ఉందనుకున్న మదన్ సొంతంగా తండ్రి సాయంతో చిన్న గ్యారేజ్ పెట్టుకున్నాడు. అది బాగానే నడుస్తుంది. డబ్బులు ఇచ్చిన వాళ్లకు, ఇవ్వని వాళ్లకు పనిచేసి పెట్టేవాడు. అతనికి కావలసింది సాయంత్రానికి తాగడానికి డబ్బులొస్తే చాలు. అంతేగాని మరి కుటుంబం ఎలా నడుస్తుంది అన్న ఆలోచన లేకపోగా, ఆ ఉన్నారుగా తల్లిదండ్రులు, వాళ్ళకే భారం అంతా. ఒక వ్యక్తి పాడవడానికి, బాగుపడడానికి ప్రేమానురాగాలే అన్నాడు ఒక మహాకవి. ఎందుకంటే అసలు ప్రేమానురాగాలు లేకపోయినా మనిషి మూర్ఖుడు, స్వార్థపరుడు అవుతాడు. ప్రేమానురాగాలు శృతిమించిన, బాధ్యతలు ఎరిగిన వాడు, క్రమశిక్షణ లేనివాడు, జీవితం పట్ల అవగాహన లేనివాడు అవుతాడు. కార్మికునికి క్రమశిక్షణ ఎంత అవసరం? ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే దేవుడు వరమిస్తాడో లేదో తెలియదు గాని ఆ ధూపం వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంది. ఆ సువాసన ఒకలాంటి పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా చూసినా మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిస్తూ మధురానుభూతుల్ని కలిగిస్తుంది ధూపం. అలాగే కార్మికులలోని క్రమశిక్షణ అతనిని, అతని కుటుంబాన్ని తీర్చిదిద్దుతుంది, ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరిస్తుంది. కానీ ఈనాటి వ్యక్తి విపరీతమైన వ్యసనదాహానికి, ధనదాహానికి లోనవుతున్నాడు. వాటి కోసం ఉచ్చనీచాలాన్ని మరిచి అనేక అడ్డదారులు తొక్కుతున్నాడు. అందువల్ల ఆ వ్యక్తికే నష్టం. కానీ కార్మికుడు అలా కాదు. అతని యొక్క శక్తి యుక్తులు కర్మాగారాల ప్రగతికి, దేశ ప్రగతికి, కార్మిక సంక్షేమానికి ఉపయోగపడతాయి. ఈనాటి కార్మికులు గతంలో మాదిరి కాకుండా వ్యక్తిగత బాధ్యతలతో ముందుకు నడుస్తున్నారు. బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటున్నారు. వారి కుటుంబ సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ మదన్ అలా కాదు. భ్రష్టుడైపోయాడు. అందుకు కారణం వ్యక్తిగత బాధ్యత లేకపోవడం వల్ల. అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని తండ్రి చూసుకునేవాడు. దానితో మదన్ విచ్చలవిడిగా త్రాగుతూ బానిసయ్యాడు. మదన్కి తోడబుట్టిన అన్న ఒకడున్నాడు. అతనికి 1 ఎకరం పొలం ఇచ్చి గాలి వదిలేశారు. తల్లిదండ్రుల కారణాలు ఏమిటో ఎవరికీ అంతు చెక్కవు. అది నా కర్మ అనుకున్నాడు. మోహన్ తాను ఏ పని చేసినా సజావుగా చేసుకుంటాడు. కష్టపడి 1 ఎకరం పొలంలో పంట పండించుకుంటూ ఇతరుల పొలాల్లోనికి కూలికి వెళ్ళి డబ్బు కూడబెట్టేవాడు. దానితో 1 ఎకరం పొలానికి తోడు మరో 2 ఎకరాలు కొన్నాడు.
అతను పొలం చుట్టూ

ఎటు చూసినా పచ్చదనమే. సెలయేరులా పారే పంట బోరులు, ఉరికే జలపాతంలా పంట బోదిలోంచి నీరు వీలుగా పొలంలోనికి ఉరుకుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి డబ్బుతో పాటుగా మీకు 2 అపార్ట్మెంట్స్ ఇస్తామన్నారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. పెదప కాలం పెదప బుద్ధిలో అనుకున్నాడు, పంట పొలాలని అపార్ట్మెంటుగా మార్చడం ఏమిటి? రేపన్నా రోజున తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? జనాభా పెరగవచ్చు, కానీ భూమి ఎక్కడ పెరుగుతుంది? మనకున్న భూమి 1 వంతు నీరు, 3 వంతుల నీటి కోతకు భూమి తరుగుతుందేమో తప్ప పెరగదు అని ఆలోచిస్తూ చిరునవ్వుతో తన పొలాన్ని చూసుకున్నాడు. మట్టిని చేతిలోకి తీసుకుని కళ్ళకి అద్దుకున్నాడు. మోహన్కి ఒక నమ్మకం, మనిషి పద్ధతి ప్రకారం జీవిస్తే కాలం అన్యాయం చేయదు, పరిస్థితులు తప్పక మారతాయి, రైతు మళ్లీ రాజవుతాడు. జనం గుండెలో నవ్వుతూ జీవిస్తాడు. ఎన్నుముఖలాంటి రైతు ఎన్నటికీ వంగిపోడు. రైతును గౌరవించి పొలాలను పూజించే రోజులు వస్తాయని ఈ ఆలోచనలే అతనికి కొన్నంత ఆనందం, కోటి దీపకాంతులనిచ్చాయి. తాను ఎదగడమే కాకుండా ఇతరులు ఎదగాలని కోరుకునే మోహన్ మదన్ని ఒకసారి మందలించడానికి ప్రయత్నించాడు. మదన్ ఏవగింపుగా చూశాడు. తల్లిదండ్రులు, ఇప్పుడు వాడేమీ పాడైపోలేదు, ఎవరో చెప్పుడు మాటలు పట్టుకుని వాణ్ణి ఆడిపోసుకోకు అన్నారు. మోహన్ని రక్త సంబంధం విక్రించేసరికి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఉబ్బుకి వస్తున్న కన్నీళ్ళని టవలతో తుడుచుకున్నాడు. ఎవరన్నా పోగొట్టుకున్న చోటే వెతుక్కోకపోతే వాడు మనిషే కాదు. అయినా నా వెర్రిగాని, నేను ఆ కుటుంబ సభ్యులలో ఒకరిని కానప్పుడు నా మాట ఎలా వింటారు అనుకున్నాడు మోహన్. మదన్ రోజురోజుకి తాగుడు వ్యసనంతో దిగజారిపోతూ ఉంటే ఎందుకు ఇలా మారిపోయాడు అని బాధపడేవారు. కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేక నిట్టూర్చేవారు. ఏ పని చేసే పని ఆ పని చేస్తూనే ఉండాలి, అందులో నైపుణ్యాన్ని సంపాదించాలి, రాబోయే తరానికి ఆదర్శం కావాలి. శరీరానికి తగిన వ్యాయామం అందనప్పుడు మనసుకు ఏదో ఒక తీవ్రమైన చికాకు కలుగుతుంది. అప్పుడు వ్యసనం దెయ్యంలా ఆ శరీరంలో ప్రవేశిస్తుంది, తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. మదన్ విషయంలో అదే జరిగింది. అతని గ్యారేజీకి రిపేరుకు ఏ వాహనాలు రావడం లేదు. వాహన యజమానులు మదన్ పనితనం మీద నమ్మకం ఉన్నా తాగిన మైకంలో వాహనాన్ని పాడు చేస్తాడేమోనని భయపడ్డారు. కొద్ది కాలంలోనే గ్యారేజ్ మూతపడింది. చేతిలో డబ్బులు ఆడక వాళ్ళింటికి వెళ్ళింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వమనేవాడు తాగడానికి. మదన్కి 2 పిల్లలు, పెద్దవాడు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు పచ్చి తాగుబోతూ. పెద్దలన్నా చుట్టుపక్కల వాళ్ళన్నా గౌరవ మర్యాదలు లేవు. ఇక 2వవాడు, వాడికి అనారోగ్యం ఉంది. శరీరంలోని రక్తం ఒకే చోటుకు పేరుకుపోతూ ఉంటుంది, విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఆ బాధను తట్టుకోవడానికి తండ్రి మందు త్రాగడం, మత్తు ఇంజెక్షన్లు అలవాటు చేసేవాడు. వాడు బీకాం చదివాడు, కానీ ప్రయోజనం తాగుబోతయ్యాడు. మదన్ బాధ్యత గుర్తెరిగి వాడికి వైద్యం చేయించి ఉంటే కొంతలో కొంత బాగుపడేవాడు. బాధ్యత లేనివాడు ఎంత చెప్పినా అంతే. అందరూ చెప్పారు పలానా చోట ఈ అనారోగ్యానికి వైద్యం ఉంది తీసుకువెళ్ళమని. మొదట్లో ప్రయత్నం చేశాడు, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తరుముతుంటే వైద్యం మధ్యలోనే ఆపేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితులు చూసిన వారికి గుండె చెరువైపోయింది. శరీరంలోని రక్త ప్రసరణ క్రమం తప్పితే అనారోగ్యం రాకుండా ఉంటుందా? పొలంలో నాట్లు సకాలంలో వేయకపోతే పంట పండుతుందా? పెద్దల అనుభవాలను దృష్టిలో ఉంచుకోకపోతే భవిష్యత్తు ఉంటుందా? కార్మికునికి కానీ కర్షకుని కానీ వ్యాపారికి కానీ విద్యావేత్తకు కానీ క్రమశిక్షణ లేకపోతే వారితో పాటు వ్యవస్థ కుంటుపడుతుంది అన్న నిజాన్ని అందరూ గుర్తెరగాలి. మదన్ చివరికి త్రాగటానికి డబ్బులు లేక బెంగతో జీవితాన్ని చాలించాడు. అతనిని ఎరిగిన వారందరూ ఇప్పటికీ బాధే. ఒక మంచి మెకానిక్ ఒక కర్మాగారానికి కానీ సమాజానికి కానీ చివరకు తనకైనా ఉపయోగపడకుండా పోయాడు. ఇక మదన్ కుటుంబానికి రక్షణ ఎవరు? కట్టుకున్న భార్యకు దిక్కెవరు? పెద్ద కొడుకు ఎంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు? చిన్న కొడుకు అనారోగ్య పరిస్థితి, ఇలా ఎన్నో ప్రశ్నలు మదన్ కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్ళు వారిని వేధిస్తున్నాయి. కానీ ఎవరికి ఎవరు? ఈనాడు కర్మాగారాల్లో కానీ వృత్తిపరంగా కానీ కార్మికులు తన పని తాను చేసుకుంటూ ఐటీఐ నుండి డిప్లొమో, బీటెక్, ఎంటెక్ వరకు చదివి ఉన్నత స్థాయి ప్రమోషన్లు అందుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారిలాగానే కార్మికుని యొక్క జీవన ప్రస్థానం అటు విద్యలో కానీ ఇటు వృత్తిలో కానీ ఆగకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వీలుగా కొనసాగుతూనే ఉండాలి.

దర్శకులు, కార్మికులు, క్రాంతి కథానాయకులై దర్శకులు.

స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కబాడ్ సే జుగాడ్ అంటే ఏస్థెటిక్ రీయూజింగ్ వేస్ట్ మెటీరియల్, పనికిరాని వస్తువుల నుంచి ఉపయోగకరమైన వస్తువుల తయారీ, ఈ అంశం గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో పనికిరావు అనుకుని పక్కన పెట్టేసిన వస్తువులు ఎన్నో ఉంటాయి. ఖాళీ సీసాలు, పాత డబ్బాలు, కార్డ్బోర్డ్ ముక్కలు, పాత బట్టలు, ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉన్న చెత్తకి

గోదావరికి రంగులు వేసి అందమైన ఫ్లవర్ వాజ్గా మార్చుకోవచ్చు. పాత టిన్ డబ్బాలను పెయింట్ చేసి పెన్ స్టాండ్లుగాను, చిన్న మొక్కలను పెంచే ప్లాంటర్లుగాను ఉపయోగించుకోవచ్చు. అలాగే పాత బట్టలతో అందమైన బ్యాగులు తయారు చేసుకోవచ్చు, ముఖ్యంగా జీన్ ప్యాంట్లతో. పాత వార్తాపత్రికలతో గోడ అలంకారాలు, బొట్టలు, చిన్న చిన్న డెకరేషన్ వస్తువులు తయారు చేయవచ్చు. కార్డ్బోర్డ్ బాక్సులను కూడా అందంగా అలంకరించి స్టోరేజ్ బాక్సులుగా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన ఇంటికి ఒక ప్రత్యేకమైన అందం వస్తుంది. అంతేకాదు, మనలోని సృజనాత్మకత బయటపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఒక మంచి ఆలోచన విధానాన్ని నేర్పిస్తుంది, వాళ్లలో మంచి ఆలోచనలకు దారితీస్తుంది. పనికి రాదు అని వెంటనే పడేయకుండా దీన్ని ఇంకెలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించడం అందరికీ అలవాటు పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఒక వస్తువును మళ్ళీ ఉపయోగించిన ప్రతిసారి కొత్త వస్తువును కొనాల్సిన అవసరం కూడా కొంతవరకు తగ్గుతుంది. దాంతో మన డబ్బులు కూడా ఆదా అవుతాయి. కాబట్టి ఇక నుంచి మన ఇంట్లో ఏదైనా వస్తువు పనికిరాదు అనిపిస్తే వెంటనే చెత్త బుట్టలో పడేయకండి. ఒకసారి ఆలోచించండి, ఇది నిజంగా చెత్తలో వేయాల్సిన వస్తువులేనా, లేక నా ఆలోచనతో దీనికి కొత్త రూపాన్ని ఇవ్వగలనా అని ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ప్రయత్నం ఒక పాత వస్తువుకు జీవం పోయొచ్చు, కొత్త వస్తువుగా మారవచ్చు. కబాడ్ను జుగాడ్గా మార్చుకుందాం, అంటే పనికిరాని వస్తువులతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసుకుందాం. చెత్తను కళగా మార్చుకుందాం. మన ఇంటిని అందంగా చేసుకుంటూనే మన పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం. అయితే ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇంట్లో పాతపడిపోయిన క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ మనం వాటిని కొత్తగా మార్చలేం, కాబట్టి వాటిని చెత్తలో పడేయకండి. వాటిని సేకరించే కొన్ని సంస్థలు, కొన్ని సెంటర్లు మనకు అందుబాటులో ఉంటాయి. కనుక ఆ చెత్తను వేరేగా ఉంచి వాటిని వారికి అందిస్తే వారు దాని నుంచి పనికి వచ్చే భాగాలను విడదీసి వస్తువుగా మార్చవచ్చు. మిగతా భాగాలను కూడా వేరు చేస్తారు, కాబట్టి మనకు మనం పర్యావరణాన్ని కాపాడే అవకాశం కలుగుతుంది. ఇది ఈరోజు స్వచ్ఛతా హీ సేవాలో కబాడ్ సే జుగాడ్ ఆస్థెటిక్ రీయూజింగ్ వేస్ట్ మెటీరియల్ గురించి కొంత వివరణ. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

కన్యాకుమారి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఉమ్మంత్రి వంగలుపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తేనే ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆ రాష్ట్ర సంక్షేమం గానీ, ఆ రాష్ట్రం తాలూక పురోగతి సూచిక గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పున్నా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ వేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్క్, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.
0: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పర్యాటకులు, స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

0: 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18,000కు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం, బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7,600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీఢీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
0: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3,200 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 388 పట్టాలు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24,000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే బాధ్యత నేను తీసుకుంటా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్న క్యాంటీన్ ను చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: एशियन गेम्स 2026 आईची नगोया.
4: बहुत बहुत स्वागत है दोस्तों आप सबका एशियन गेम्स 2026 की ताजा अपडेट में. मैं हूं मोहम्मद शाहिद आजमी और मेरे साथ हैं विदुषी वत्स. से चलिए आज इस घंटे की अपडेट की शुरुआत करते हैं स्क्वैश से बात करते हैं, जहां कांटे की टक्कर है, जबरदस्त मुकाबला देखने को मिल रहा है और माहिल टीम स्पर्धा के

0: अभी आप एशियन गेम्स 2026 की अपडेट सुन रहे थे। और अब
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతమండి. మహిళలు మాత్రమే పాల్గొని ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నంబర్లకు జత చేయగలరు. మరి మీరు కాల్ చేసి మాట్లాడాలి అంటే ఈనాటి అంశం మీకు తెలియాలి కదా. నదులని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదండి, అప్పట్లో నదులకి ఇప్పట్లో నదులకి డిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటా అని కదూ. ఈ కాలంలో నదులన్నీ కూడా ఎంతో చెత్తతో నిండి ఉంటూ ఉన్నాయి. అలాగే నదులను చూడ్డానికి వెళ్ళేవారు అక్కడ చెత్తను పారివేయడం కానీ అలాంటివి ఏమీ చెయ్యకుండా ఉంటే చూడ్డానికి అవి చాలా బాగుంటాయి. అవి మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరంగా చెప్పుకోవచ్చు. మరి ఆ వరాన్ని మనమే పాడు చేసుకుంటే ఎలా చెప్పండి. అలాగే ఈ మధ్య యువత అయితే ఇలాంటి నదులని సరస్సుల్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అది ఒక మంచి మార్పుగా అనిపించింది. మరి అలాంటి నదులను చూస్తే మీకేమనిపిస్తుంది? మన భారతదేశంలో వీటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది కదూ. మరి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో విందాం. హలో
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: సూర్యకుమారి గారిని బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం అండి. అంత బాగుండాలి, అందులో మనం
0: ఉండాలి. చెప్పండి సూర్యకుమారి గారు, నదులు చూస్తే మీకు అనిపిస్తుంది?
1: అప్పట్లో నదులు నిశ్చలంగా అలా ఉండేవండి, మామూలు అలా సాఫీగా ఉంటా ఉండేవి. ఇప్పుడు అలా లేదండి, టైం టైం మారిపోతున్నాయి. మనుషులు మారిపోయినట్టుగా అలాగే మారిపోయి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

0: ఏ టైంలో నీళ్ళు వచ్చేస్తుందో ఎట్టు నుంచి వస్తుందో తెలియలేదు. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఇది వరకు అంటే ఆ ఏట్లో అంటే మా చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు స్నానం చేసేవాళ్ళం అండి, శ్రీకాకుళంలో. తర్వాత కేడిపేట వెళ్ళినప్పుడు కూడాను అక్కడ కూడాను స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ఏ రకంగా ఎటు నుంచి వస్తుందో తెలీదు. అందువల్ల ఏంటంటే ఇంకా స్నానం చేయడం కానీ ఇంకేం ఉండవు, ఇంకా దూరంగా ఉండి చూడడమే.
1: మరి ఏం చేయొచ్చు అంటారు వాటిని చక్కగా మార్పు తీసుకురావడానికి?
0: చేయలేమండి, అది
1: ఏం చేయలేమంటారా?
0: మనం అంటే ఇప్పుడు మనం మారితేనే అవి మారడానికి అవకాశం ఉంటుందేమో, కానీ మనం మారినప్పుడు ఇంకా అవి మారవు కదా.
1: మనం మారాలి,
0: అది మనకే ఎంత ఉంటే పవర్ అనేది మనకు వచ్చేసింది. అంటే ఎవరికి వాళ్ళు అనేసుకుంటున్నారు, మా మనకే ఉంది పవర్ అని చెప్పేసి మనం అనుకునేటప్పుడు మరి ఆ ప్రకృతికి ఇంకా అంతకన్నా ఉంటుంది కదా.
1: అంతే కదండి, ప్రకృతికి అల్లేరు చేస్తే ఎంతసేపు చెప్పండి. ఏదైనా
0: ప్రకృతికి కోపం తెప్పించే పని చేసేది ఎవరు, మనమే.
1: మనమే అంతే, మరి దాని ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తాం.
0: కొంచెం మనమే అనుభవించాలి,
1: అంతే. ఓకే
0: అనుభవించాలి కదా, మనమే అనుభవించాలి.
1: అంతే
0: ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి అన్నారు, అది ఊరికనే పోవట్లేదు కదా.
1: అవునవును,
0: ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు అనేది ఇప్పుడు రుజువు అవుతుంది,
1: అంతే
0: యదార్థం అవుతుంది. అందువల్ల మనం మారాలి, మన ఇంట్లో మన నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: అంతే,
0: కొంతలో కొంత అయినా ప్రకృతికి కూడా కోపం రాకుండా కొంచెం శాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ అది జరిగే పని కాదు.
1: చూద్దాం చూద్దాం. ఓకేనండి, ఓకే, ధన్యవాదాలు.
0: జాగ్రత్తగా ఉండాలండి. నీరు అనేది ఇప్పుడు దూరంగా చూడడానికే కానీ మనం వెళ్ళి అక్కడ స్నానం చేయడం లేదంటే ఏదైనా కొంచెం ఆట ఆడుకుందాం ఏమైనా చిన్నపిల్లలుగా వెళ్ళి అట్లా అని మాత్రం లేదండి.
1: అవును అవునండి,
0: జాగ్రత్తగా ఉండాలి. ఎంత
1: జాగ్రత్తకుమారి గారు చెప్పింది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: జై శ్రీరామ్.
1: హలో,
2: హలో, మనసా గారు బాగున్నారండి?
1: నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నానండి.
1: రాధిక గారు
2: చెప్పారండి,
1: చెప్పండి రాధిక గారు.
2: నేను కాకినాడకి మాట్లాడుతున్నానండి. రాధిక మీరే ఫోన్ చేశారు.
1: మా నదులు చూస్తే మీకేం అనిపిస్తుంది?
2: నదులు చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ మేడం చెప్పారు చూసారు, అది నిజమే, అది నిజమేనండి. అది అది నీటి మట్టం పెరుగుతుందా ఏమిటో మరి, కాని అది మాత్రం నిజమేనండి. అది పూర్వం నేను స్నానం చేసినట్టుగా లేదండి. ఇప్పుడు పూర్వానికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. అది చిన్నపిల్లలకి ఉన్నప్పుడు మాత్రం అది చాలా ఇదిగా స్నానం చేసేవాళ్ళము, చక్కగా అందులో ఆడుకునేవాళ్ళం అండి. మేము ఎంతో చక్కగా గడిపేవాళ్ళము. ఇప్పుడు అలా లేదండి. అది ఇప్పటికీ కూడా అంటే వెళ్ళాము, అంటే చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది, కానీ మరి ఈ విషయంలో మాత్రం మరి అలాగని తొందరపడి నదుల్లో ఉండిపోవడం కానీ ఎట్టే పత్రిక చేయకూడదండి. తర్వాత దిగే ముందు ఎక్కే ముందు కూడా జాగ్రత్త చూసుకుని దిగాలి, చాలా జాగ్రత్త చూసుకుని ఎక్కాలండి.
1: ఓకేనండి రాధిక గారు,
2: అయితే ఎంత మనం జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. ఎప్పుడైతే ప్రకృతి ఎలా మారిపోయిందో నదులు కూడా అలా మారిపోయాయి. మానవులు ఎంత మారిపోయారో నదులు కూడా అంత మారిపోయాయి. ఎక్కడ చూసినా
1: అంతేనండి, అంతే.
2: అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుని దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ నదుల్లో
1: హలో హలో హలో. ఓకేనండి రాధిక గారు, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. హలో హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నా పేరు చెప్పుకోండి. శాతలవా
1: సుమలత.
3: బాగున్నారా?
1: నేను బాగున్నాను సుమలత గారు, మీరు ఎలా ఉన్నారు?
3: సూపర్ గా ఉన్నాను.
1: అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మీ ఊర్లో నదులు ఉండేవా అండి?
3: నదుల కుమ్మేశాలు, చెరువులు, ఏర్లు, వాళ్ళని అది పల్లెటూరు కదా అప్పుల్లో.

0: పుల్ల స్నానాలు చేసి చేప పిల్లలు పట్టి చాలా సరదా ఉంది కదా పుల్ల.
1: మరి
0: ఇప్పుడు
1: ఆ
0: మా
1: నదులను
0: పిల్ల
1: చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు?
0: ఇప్పుడు మా పిల్లలు ఏటికి వెళ్ళాలంటే వద్దు వద్దు అని మేము పంపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి డ్యామ్ తీసి వాటర్ ఎప్పుడు వదులుతారో అవన్నీ తెలియదు కదా మనకి. ఏ తొమ్మిదోడే లోపలికి వెళ్ళాలి తప్పించి అప్పుల్లో అంటే ఏది కట్టలేదండి. అందుకే మనకి ఎంత హ్యాపీగా అప్పుల్లో అసలు మృతి వాతావరణం ఏం తెలిసింది సార్. ఇప్పుడు ఎవరిలో ఏదో ఒకటి పేపర్లో యాడ్ పెట్టుకుంటున్నాం అన్నమాట అది. కాబట్టి
1: ఓకే.
0: చూడడానికి ఏంటంటే సుందరంగా అన్నిటికీ చెట్లు వేసి చాలా నీట్ గా పెడుతున్నారండి.
1: ఈ నదులు మనకే కాదు జంతువులకి, వాటికి కూడా ఆవాసాలే. నిజం చెప్పాలంటే వాటి దాహార్తం తీర్చేది ఇవే కదా మరి.
0: అవునవును
1: మనుషులు మనుషులు మనం అంటే ఎక్కడి నుంచైనా వాటర్ తోడుకుంటాం, లేదా బోరింగ్లు ఇంతకు ముందు అంటే కొట్టుకునే వాళ్ళం, ఇప్పుడైతే నీళ్లు కొలలకే వచ్చేస్తున్నాయి. కానీ
0: అవునవును
1: జంతువులకి అలా కాదు కదా. ఈ నదులు చెరువులు ఇలాంటివే మరి వాటికి దాహార్తం తీర్చేవి ఇవే.
0: చేతులు కడిగేస్తుంటారు వాళ్ళు ఇల్లు కడిగి. అప్పుడైతే తెలియదు, ఇప్పుడంటే మంచి నీరు అలా అలా మనకు.
1: మరి మనకి దాహార్తం తీర్చేవి అవే, వాటి నుంచే కదా మనకు కూడా వాటర్. ఈ డ్యామ్లైనా ఏమైనా కట్టి మనకు పంపిస్తున్నారంటే వాటి నుంచే పంపిస్తున్నారు అంతే. ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. హలో
2: హలో,
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు పూర్ణిమ అండి, అక్కేపాల నుంచి మాట్లాడుతున్నానండి.
1: పూర్ణిమ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. పూర్ణిమ గారు, మరి మీకేమనిపిస్తుంది నదులను చూస్తే?
2: అంటే నదులు అంటే ఏంటంటే ఇప్పుడైనా అప్పుడైనా నదులంటే నదేనండి. కాకపోతే పాపులేషన్ మనకు పెరుగుతున్నప్పుడు వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, దాని వలన నదుల్లో వాటర్ అంతా మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు నీళ్లు తక్కువై వాటర్ వాడేస్తుంటే కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితి కూడా ఉందండి. చాలా మట్టుకు నదులు బురద పట్టేసి అసలు అక్కడ నది అనేది ఒకటి ఉందా అన్నది అడిగెట్టుపోయి అదంతా మామూలు గ్రౌండ్ లెవెల్ లా కూడా అయిపోయిందండి. కొన్ని నదులు కొంచెం కొంచెం వాటర్ ఉంటే మొత్తం బురద కింద మారిపోయి అదంతా మళ్ళీ అది దోమలన్నీ కూడిపోయి అది మళ్ళీ ఊరి మీదకి వచ్చి అది మలేరియా ఎఫెక్ట్ అయ్యి టైఫాయిడ్ మలేరియా లాంటి డిజీజెస్ కూడా మనుషులకు వస్తున్న ఎఫెక్టెడ్ గా ఉందండి. అందుకే మన గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వెళ్ళి చాలా మట్టుకు అక్కడ మెడిసిన్స్ అది కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారండి, సేఫ్టీ మెజర్స్. నదులు అంటే మనం బాగా వాడుకోవాలి కరెక్టే, కాకపోతే వాటరే మనకి గ్రోయింగ్ పాపులేషన్, పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోతుంది కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇన్ని మన హిస్టరీ జియోగ్రఫీలో చూస్తే ఎన్నో నదులన్నీ కూడా వానిష్ మాయమైపోయాయండి, ఎన్నో పేర్లు అండి మన నదులకి. మనం అలాగ అనకాపిల్ వైపు గానీ విజయనగరం వైపు గాని చూస్తే బ్రిడ్జ్ ఇటు అటు చూస్తే డ్రై అయిపోతాయండి. నదులు ఎక్కడున్నాయండి? నదులు లేవు, వాటర్ లేదు, పాపులేషన్ పెరిగిపోతుంది. పెద్ద మేఘాద్రిగడ్డ డ్యామ్ ఒక్కసారి వర్షాలు పడినప్పుడు కొంచెం 2 మిల్లీమీటర్స్ పెరుగుతుంది, వర్షాలు లేనప్పుడు ఎన్నో సెంటీమీటర్స్ ఇంచెస్ వాటర్ తగ్గిపోతుంది. ఎందుకంటే
1: బాగా చెప్పారు పూనమ్ గారు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది చెప్పినాను, మీరు చాలా బాగా చెప్పారు. అంటే నీటి శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది, సో కాబట్టి నదుల్ని నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
2: బాధ్యత అందులో మన మీరు ఒక ఫస్ట్ లో పాయింట్ చెప్పారు. ఇప్పుడు సోషల్
1: అవునండి, అవును,
2: కొంచెం వెళ్ళి వాళ్ళని శుభ్రం చేయాలని
1: కాపాడుతున్నారు,
2: ఒక అవేర్నెస్ వచ్చింది
1: అంతే అంతే.
2: అందుకనే మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ మెడిసిన్ స్ప్రే చేయడం ఇంకా ఇంకా మనకి రావాలి.
1: ఇంకా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. పూర్ణిమ గారు
2: మీరు
1: చాలా మంచి విషయాలు చెప్పారు.
2: ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ కూడా మంచి టాపిక్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి,
1: ధన్యవాదాలు.

0: చెరువులు గడ్డలు గడ్డలు అంటారండి, చెరువులు అంటారండి, నదులు అంటారండి, కోనేళ్ళు అంటారండి, ఏదైనా నీటితో సంబంధించింది కదా
1: మేడం.
0: అయితే ఇప్పుడు శ్రీకాకుళం నాగావళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్నానం చేసేవాళ్ళం అండి నాగావళి కార్తీక మాసంలో. వర్షాకాలం ఫుల్ గా వచ్చేస్తుంది మేడం గారు, మరి ఎండాకాలం అప్పుడు నీరు ఉండదు నాగావళి. నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటే మేడం గారు, విలేజ్ ఇల్లు చుట్టాలు ఇంటికి వెళ్తే స్నానం చెరువులో
1: బాగుంటుంది కదా, చెరువు నిండా నీళ్లతో చూస్తే ఎంత
0: బాగుంటుందో తెలుసు అండి. గొట్ట ఎక్కడ తెలియదు అండి, అలా నీటిలో ఉండిపోతానండి, అందరూ అందరూ జరగలే పట్టుకుంటే జలుబు వచ్చేస్తుంది అంటారు మేడం గారు. ఇప్పుడు ఎస్కట్ల మక్కలు ఉన్నారు మేడం గారు, అక్కడ గోస్తానది ఉంది మేడం గారు. మేడం గారు ఎండాకాలం కూడా అండి సూది అందులో వేస్తే కనబడుతుందండి, అంత నీట్ గా ఉంటదండి నీరు. ఎండాకాలం కూడా నీరు ఉంటదండి, అదే మన వైజాగ్ వస్తుందండి మేడం గారు. అన్ని తాడిపూడి అంటారు కదండి, అదే మేడం గారు.
1: హలో
2: హలో హలో ఆకాశవాణి,
1: హలో
2: హలో మానస మేడం, మన బుద్ధి అవ్వట్లేదు, నా కూతురు పేరు మానస.
1: అయ్యో ఏం పర్లేదమ్మా, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సరే, నది అంటే ఎన్నో నదులు చూసే కానీ నాకు గోదావరి నదితో చాలా బంధం ఉంది అన్నది. అప్పుడు అమలాపురంలో ఉన్నప్పుడు కొబ్బరిలంకలో లాంచి ఎక్కేవాళ్ళం, కార్ మీద కూడా అది పెర్రి మీద దాని మీద కార్ ఎక్కిచ్చేసి రాజమండ్రిలో దిగాం. అక్కడ అసలు ఆనకట్టలు లేవు అప్పుడు గోదావరికి. అలాగా ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఎండిపోతే ఆ కాలువలు గోదావరి అమలాపురంలో ఆ ఇసుకలో తెల్లటి ఇసుకలో ఎరువాక సాగారు అంటే, మా నాన్నగారు ముందు ఒక అతన్ని పంపించేవాడు పిల్లల్ని ఎగ్గుబుక్క నీళ్లు వదులుతారు తెమ్మంటే, మేము వచ్చేవాళ్ళం కదా అప్పుడు అంటర్ పట్టుకుని ఆయన దిగేవాడు, అప్పుడు కానీ పరిగెత్తేవాళ్ళం కాదు, తెల్లటి ఇసుక అమలాపురం మా ఇంటి ముందే కాలువ. ఇంకా పెద్ద అయ్యాక వంతెనలు అన్ని వచ్చాక కార్తీక మాసంలో చిత్త చీకట్లో మేము అరటి బోదల మీద నెయ్యత్తులన్నీ వేసుకొని గుంపు పెద్ద గుంపు పరిగెత్తేవాళ్ళం. అప్పట్లో పేగలు పిసుకుతారని కాని బంగారాలు పీకుతారని కాని ఎలాంటి భయాలు లేవు, భగవంతుడే మనం కాపాడేవారు. వెళ్ళి అక్కడ వెళ్ళి ముందు నీళ్ళల్లో బుడుంగ మునిగి ఆ తర్వాత అక్కడ పక్క రూమ్స్ ఉంటాయి బట్టలు చేంజ్ చేసుకుని అరటి వదిలేకి నెయ్యొత్తులు నెమ్మదిగా వదిలేవడం
1: భక్తితో.
2: అసలు నది దగ్గరికి వెళ్ళాలంటే భయం, అసలు ఎక్కడ లోతుంటదో తెలీదు, ఏది లాక్కుపోతుందో తెలీదు. కానీ ఒక్కటి, అర్ధరాత్రి అయినా సరే ఏసీలో వెళ్తున్నా కూడా గోదావరి నది మంచి నిద్రలో ఉంటుంది, దడ్ దడ్ దడ్ దడ్ దడ్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ చిమ్మ చీకట్లోంచి ట్రై చేస్తాను గోదావరి నదిని చూడడానికి. ఎందుకంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ దాంట్లోనే కలిసిపోయి ఏం కనపడదు, కానీ అదేంటో లేపేస్తుంది అనమాట సరిగ్గా నది దగ్గరకు వచ్చే లోపల, లే లే నీ ఊరు వస్తుందని.
1: అంతే,
2: అది నాకు జ్ఞాపకం ఉన్నాను.
1: చాలా బాగుంది అమ్మ, మీ పేరు చెప్పలేదు.
2: నాగేశ్వరి,
1: నాగేశ్వరి గారు అందరూ మనతోనే ఉంటారమ్మా, ఏం పర్వాలేదు, ఎప్పుడు మీతోనే ఉంటారు వాళ్ళు. ఓకే నాగేశ్వరి గారు, చాలా మంచి మెమరీని మాతో షేర్ చేసుకున్నారు, ధన్యవాదాలండి. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేనండి, అమ్మాజీ రాజాస్ నుండి మాట్లాడుతున్నాను.
1: అమ్మాజీ గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి. అమ్మాజీ గారు నా టమ్సన్ విన్నారా?
3: ఆనందండి, మమ్మల్ని సంతోషపరుస్తారు కదా అందుకని.
1: అయ్యో ధన్యవాదాలు,
3: మమ్మల్ని ఆనందపరచాలి.
1: తప్పకుండా తప్పకుండా, చెప్పండి మరి నా టమ్సన్ విన్నారా?
3: అయితే కొన్ని అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం.
1: అమ్మాజీ గారు మీరు కొంచెం రేడియోకి దూరంగా వచ్చారా?
3: ఒక 5 సంవత్సరాల క్రితం విజయవాడ వెళ్ళానమ్మా. ఇప్పుడు అయితే 10 నదులు బాగా శుభ్రంగా ఉంటాయో లేవో తెలియదు కానీ అక్కడ మటుకు ఓ పక్క స్నానాలు చేస్తుంటే ఓ పక్క చచ్చిపోయిన వాళ్ళు మీద పువ్వులు తీసుకొచ్చి పడేశారమ్మా. ఇది నాకు చాలా బాధాకరంగా అయింది. ఎందుకంటే ఇక్కడ మనం యాత్రకు ఒక దర్శనం కోసం వచ్చాం కదా,

0: స్నానం చేసి దర్శనానికి వెళ్ళి వెళ్ళిపోతాడే తప్పే కదమ్మా. అలా చేసేటప్పుడు మరి పోలీస్ వాళ్ళు అది శుభ్రం అందులో వేయనివ్వకంట జాగ్రత్తలు వేయలేదు. అది నాకు ఎప్పటికీ కూడా మరవలేకపోతున్నాను ఎందుకు అలా వేశారు. దేవుడు నదిలో వేయడం మంచిది కాదు కదా, ఒక పక్క స్నానాలు అవుతుంటే ఓ పక్క అలాంటి వేయడం మంచి పద్ధతి కాదు కదా, ఎవరు అడగలేదేటి.
1: అయితే మీకు ఆ విషయం బాధ అనిపించింది అనమాట, నది గురించి తలుచుకున్నప్పుడు అది గుర్తొస్తుంది.
0: ఎవరు వచ్చి కంట్రోల్ చేయలేదు చూస్తున్నారు, అది నాకు చాలా బాధాకరం.
1: అయ్యో పోలేనమ్మా, ఈ రోజు చెప్పారు కదా, ఈసారి తప్పకుండా దాని గురించి ఆలోచిస్తారు. ఓకే అమ్మాజీ గారు, ధన్యవాదాలండి. నదులు అనగానే నిజంగా చెప్పాలంటే అందరూ చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఎలాగో ఒక నది కూడా మనకి అలానే అమ్మలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేది, లాలించేది, చక్కగా అక్కడ ఈత కొట్టేవారు, అక్కడే కూర్చొని ఆడుకునేవారు, పక్కనున్న ఇసుకతో బొమ్మలు చేసుకునేవారు, ఇలా ఏదో ఒకటి నదితో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన అనుబంధం ఉంటుంది, ఒక రకమైన మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే నదులు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ఏమంటారు, తాగునీటికి ప్రధాన ఆధారం నదులే, వ్యవసాయానికి సాగునీటిని అందించేవి నదులే, జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేవి నదులే. అంతేకాదు అనేక జలచరాలకి, పక్షులకి, మొక్కలకి, అన్నిటికీ కూడా జీవనాధారం నదులే. నదీ తీర ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా పెంపొందించడం జరిగింది. మన నాగరికతలన్నీ కూడా ఈ నదుల పక్క నుండే ప్రారంభమయ్యాయి. అలాగే పర్యాటకానికి, సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది మనకి ఈ నదులు. ఈ గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, నర్మదా, ఇలా ఒకటా రెండా, ఇవన్నీ నదులు కూడా మన దేశ జీవనాడులుగా నిలుస్తున్నాయి. మరి అలాంటి నదులని మనం కాపాడుకోవాలి కదా, స్వచ్ఛమైన నదుల్ని స్వచ్ఛంగానే ఉంచుదాం. ఒకవేళ ఏదైనా పాడైనా వాటిని మార్చడానికి మన ప్రయత్నం మనం చేద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో మొదటి అంశంగా మహాభారతంలో కృష్ణావతారం శ్రీ ఎన్ రాములప్పన్న బృందం వారి తప్పెట గుళ్ళు వింటారు. ఇక రెండో అంశం రామాయణంలో లక్ష్మణ మూర్ఛ శ్రీ వనముల దేవుడు బృందం కోలాటం ప్రసారమవుతుంది. ముందుగా వినండి మహాభారతంలో కృష్ణావతారం నిర్వహణ శ్రీ ఎన్ రాములప్పన్న బృందం.

0: కృతజ్ఞ పరమాత్మకి.
1: ఇంతవరకు మీరు మహాభారతంలో కృష్ణావతారం శ్రీ ఎన్ రాములప్పన్న బృందం వారి తప్పెట గుళ్ళు విన్నారు. రెండో అంశంగా జానపద రంజనీ కార్యక్రమంలో రామాయణంలో లక్ష్మణమూర్చ కోలాటం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వనముల దేవుడు.
2: జయ శ్రీరామచంద్రముని గోవిందా, జయ శ్రీరామచంద్రమూర్తికి, జయ పార్వతీ పరమేశ్వరులకు, జయ సిద్ధి వినాయకుడికి, జయ

0: హనుమ
1: జాంబవంతుడు మొన్న చక్కగా నీ తోడు హనుమ జాంబ

0: పోలని గలవ ఎన్న మంతుల గలవ
1: ఎన్న మంతుల గలవ ఎన్న మంతుల గలవ
0: హనుమ యమతం బోలని గలవ
1: ఎన్న మంతుల గలవ
0: హనుమ బోలని గలవ
1: ఎన్న మంతుల గలవ
0: యమతం బోలని గలవ.

Somewhere there in the nose.

గారి మొత్తములు జరగని మొత్తాలు జరగని మొత్తములు జరగని మొత్తములు జరగని మొత్తములు.

ఇంతవరకు మీరు రామాయణంలో లక్ష్మణ మూర్ఛ కోలాటం విన్నారు. నిర్వహణ శ్రీ వనముల దేవుడు బృందం. ఈనాటి జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ పై సాయంత్ర ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఆకాశవాణి శ్రోతలను ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఎంతగానో అలరిస్తున్న కార్యక్రమం యువవాణి. 5 గంటలకు యువశ్రోతలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాలేజీలో చదువుతుండగానే మంచి సంస్థలో, అంటే ఒక మంచి కంపెనీలో ఉద్యోగం పొందాలి, అంటే ప్లేస్మెంట్ పొందాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో జాబ్ దక్కాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోతుందా? సరిపోదు. మరేం చేయాలి? సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మనకి అందరితో కలిసిపోయే కలివిడితనం అనేది ఒకటి ఉండాలి. కలివిడితనం అంటే ఏదో సరదాగా జోక్స్ వేసుకోవడం, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకోవాలనే తపన. ఇంకా సమయస్ఫూర్తి అంటే ఇలాంటి స్కిల్స్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఈ ఒక్కరోజులో నేర్చుకుంటే వస్తాయా? కాదు కదా. అంటే కోర్సులో దగ్గర నుంచి, అంటే మనం కాలేజీలో చేరిన దగ్గర నుంచి ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా నేర్చుకుంటే మనకి మంచి ప్లేస్మెంట్, అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని తొందరగా అచీవ్ చేయడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. అలా మనం కోరుకున్న జాబ్ పొందాలంటే మన ప్లేస్మెంట్ ప్రణాళిక ఎలా ఉండాలో ఇవాళ యువాణి యువజనుల కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఒక పాట విందాం. ప్రేమదేశం చిత్ర నుంచి హరిహరన్, కేకే అస్లాం ముస్తఫా పాడిన పాట విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ప్లేస్మెంట్ మాట వినగానే నాకున్న నైపుణ్యాలు సరిపోతాయా, ఇంటర్వ్యూలో నేను మెప్పించగలనా, సరిగ్గా మాట్లాడగలనా, అసలు నాకు ఉద్యోగం వస్తుందా, అనేక సందేహాలు సహజంగానే యూత్లు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సంశయాలతో సతమతం కాకుండా ఉండాలంటే ముందు నుంచే ఒక చక్కటి ప్లేస్మెంట్ కార్యాచరణ మొదలుపెట్టాలి. అంటే

మనం ప్రతిరోజు చేసే ప్రాక్టీస్ అవకాశం వచ్చినప్పుడు అదొక పెద్ద అవకాశాన్ని తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఒక పనిని ఎక్కువ కాలం, అంటే మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం అప్పుడు చేద్దామని కాకుండా, ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకున్నప్పుడు, సరే ఆ రోజు రాని వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఒత్తిడి కానీ చికాకు కానీ ఇంకా భయం కానీ ఉండవన్నమాట. దానికోసం ఏం చేయాలో నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. కంపెనీలు ప్లేస్మెంట్ సీజన్ వచ్చిన తర్వాత పలానా మా కంపెనీలు ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఈ క్యాంపస్కి వస్తున్నాం ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాయి. ఆ టైం వస్తుంది క్యాంపస్లోకి అడుగు పెడుతుంది. అంటే ఆ కంపెనీలు ప్లేస్మెంట్ ప్రకటించిన తర్వాత హడావిడిగా మనలో చాలామంది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ముందుగానే రెజ్యూమ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రెజ్యూమ్ ఎలా ఉండాలంటే ఎవరినో చూసి కాపీ కొట్టింది అయి ఉండకూడదు. మనకి ఉన్న లక్ష్యాలు వేరుంటాయి, మనకున్న ఎబిలిటీస్ వేరుంటాయి, మన సామర్థ్యం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. మన ఫ్రెండ్నో లేకపోతే ఇంతకుముందు మన సీనియర్నో చూసి మనం రెజ్యూమ్ కాపీ కొడితే అది మంచి పద్ధతి కాదు. అంటే రెజ్యూమ్ ఎలా ఉండాలంటే సరళంగా, స్పష్టంగా, అంతకుమించి నిజాయితీగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే రెజ్యూమ్లో ప్రతి అక్షరం పూర్తిగా మీకు తెలిసి ఉండాలి. ఏదైనా సర్టిఫికేషన్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ నైపుణ్యాన్ని కానీ మనం పేర్కొంటే దాని గురించి అడిగినప్పుడు తడుముకోకుండా చెప్పగాలి. అంటే మనం ఏమి చెప్పామో, ఏమి రాసామో అదే మనం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక పాట విని మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. 16th చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సుధా పాడిన పాట.

0: ప్లీజ్ అండి.
1: సారీ.
0: ప్లీజ్ అండి.
1: సారీ యార్.
0: పెద్ద ఫోన్ రండ్రా.
1: అరే బెట్ చేసామండి.
0: వెళ్ళండి.
1: అయ్యయ్యో.
2: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నాం. ప్లేస్మెంట్ ప్రణాళిక ఎలా ఉండాలో మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది యువత, ముఖ్యంగా కాలేజీ స్థాయిలో బాగా చదివిన విద్యార్థులు కూడా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత కొంతమంది చదువులో మునుపటి కంటే వెనకబడిపోతూ ఉంటారు. వెనక పడిపోవడం అంటే మార్కుల విషయంలో పడిపోతే పర్వాలేదు, కానీ కొంతమందికి సబ్జెక్టులు కూడా మిగిలిపోతూ ఉంటాయి. మనం వీటినే బ్యాక్లాగ్స్ అంటూ ఉంటాం. బ్యాక్లాగ్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కంపెనీలు ఉద్యోగం ఇచ్చినా వాటిని క్లియర్ చేసుకోవడానికి సమయం ఇస్తాయి. మరికొంతమందికి ఈ బ్యాక్లాగ్స్ అనేది ఒక తీరని సమస్య మిగిలిపోతూ ఉంటుంది. అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి దేని మీద దృష్టి పెట్టలేరు. ముఖ్యంగా క్యాంపస్లు వస్తూ ఉంటాయి, వాటిలో దానికోసం సన్నద్ధం అవ్వాలి. ఒకటి రెండు సబ్జెక్టులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, దానికి మించిన వాళ్ళు ఉన్న పరిస్థితి మానసిక స్థితి కూడా వేరే ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము కొన్ని సందర్భాల్లో ప్రశాంతంగా చక్కటి పెర్ఫార్మెన్స్ చేయాలంటే బ్యాక్లాగ్స్ అనేవి లేకుండా చాలా జాగ్రత్త పడాలి. ముందుగా నేను అనుకున్నట్టు కొన్ని కొన్ని కంపెనీలు విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి వాటిని క్లియర్ చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ కెరీర్ ప్రకారం వాళ్ళు ఎదగడానికి ఈ బ్యాక్లాగ్స్ అనేవి ఒక్కొక్కసారి కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి బ్యాక్లాగ్స్పై దృష్టి పెట్టి నిర్ణీత సమయానికి మనం వాటిని ఫినిష్ చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్తో పాటు మంచి జోష్ కూడా ఉంటుందన్నమాట. అలాగే చదువుతో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్చుకుంటే కంపెనీలకు మీరు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రత్యేకత ఏంటంటే అందరూ అదే గ్రాడ్యుయేషన్ అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే స్కిల్స్ సబ్జెక్టుపై మీకు ఒక అంటే ఏది టైపింగ్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ఒక చక్కటి వెబ్సైట్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఒక యాప్ని డిజైన్ చేయడం కానీ, ఇంకా లేకపోతే మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయడం, ఇలాంటి అవకాశాలు అంటే ఇలాంటి ప్రత్యేకమైన అర్హతలు మీకుంటే మీ సహచరులతో పోల్చుకుంటే మీకే ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇంటర్న్షిప్లు చేస్తూ ఉంటాం మనం ఈ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత. వాటిని ఏదో తూతుమంత్రంగా ఫినిష్ చేసి సబ్మిట్ చేయడం కంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటే మంచి అనుభవం వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది అంటే మనం ఏదైతే చేశామో మన అనుభవం ఉందో అది మనం చెబితే ఎంతో బాగుంటుంది. అంటే ఇది మన మానసిక స్థితిపై ఒక చక్కటి ప్రభావం చూపుతుందన్నమాట. అంటే ఫైనల్గా మనం ఏదైతే పర్ఫెక్ట్గా చేస్తామో

అది మనకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇది మనకు ఒక పాజిటివ్ అంశం. మరొక చిత్రగీతం విని మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హ్యాపీ డేస్ చిత్రం నుంచి మిక్కీ చే మేయర్ సంగీత సర్థిన వనమాలి గీతం విందాం. పాడిన వారు కార్తీక్.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మనలో చాలామంది గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ అనో పీజీ 2 ఇయర్స్ అనో చాలా రిలాక్స్డ్గా ఉంటుంటారు. అంటే చాలామందికి పరీక్షలకు ఒక కొద్ది రోజుల ముందు చదివే అలవాటు ఉంటుంది. అలా చదవటం వల్ల ఏదైనా కొత్త ప్లాన్ వచ్చినప్పుడు, అంటే లైక్ కొత్తగా క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు మనం కొంచెం కంగారు పడే అవకాశం ఉంది. ముందుగానే ఎప్పటి సబ్జెక్టులు అప్పుడే చదువుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ముందుగా అనుకున్నాం. అలాగే ఖచ్చితత్వం అనేది సబ్జెక్టుపై పట్టున్నప్పుడు మాత్రం వస్తుంది. క్యాంపస్లో సెలెక్ట్ కావాలంటే ఎప్పటి నుంచి మాక్ టెస్టులు చేస్తూ ఉండాలి. స్పష్టత కోసం గ్రూప్ డిస్కషన్, ఇంకా వెర్బల్ ఎబిలిటీ వంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ముందు బేసిక్స్పై ఫస్ట్ ఒక పట్టు అనేది ఏర్పడుతుంది. అప్పుడే ఫోకస్డ్గా ఉండటం అనేది సాధ్యపడుతుంది. చాలామంది మనం కాలేజీకి వెళ్ళి రావడానికి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ఫోన్తో చిట్ చాట్ చేయడం కానీ, లేకపోతే స్నేహితులతో చిట్ చాట్ చేయడం కానీ, సోషల్ మీడియా చూసుకుంటూ సమయాన్ని కాస్త వృధా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా కొత్త కెరియర్లు, స్టార్టప్లు, సంపదను ఎలా సృష్టించాలి అనే దాని మీద కోర్సులు కానీ, చర్చలు కానీ, ప్రసంగాలు కానీ వింటే బాగుంటుంది. ఇలా చేస్తే కొంతకాలానికి మనకు విషయ పరిజ్ఞానంపై అవగాహన క్రమక్రమంగా పెరుగుతుందన్నమాట. నాకు ఎంత సమయం ఉంది అనే ప్రశ్న కంటే ఉన్న సమయంలో నేనెంత నేర్చుకున్నా అనేదే ఇక్కడ ముఖ్యం.

చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది అవసరమే. మనకు తెలుసు, ఫ్యాకల్టీ సభ్యులు బోధిస్తారు, మెంటర్లు మార్గనిర్దేశం చేస్తారు, సీనియర్లు వారి వారి అనుభవాలను పంచుకుంటారు, విద్యా సంస్థ ప్లేస్మెంట్ అవకాశాలను కల్పిస్తుంది, కంపెనీలు ఉద్యోగాలు అందిస్తాయి. ప్లేస్మెంట్ అంటే మార్కులు, సర్టిఫికేట్లు, సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మన వైఖరి ఇందులో భాగం. ఉద్యోగం కోసమే కాదు, జీవితంలో స్థిరపడడానికి మనం సిద్ధం అవుతున్నాం అని ప్రతి ఒక్కరూ తమకు తాముగా అనుకోవాలి. స్థిరపడటం అంటే ఆర్థిక అవసరాలు తీరటం, మరొక అవసరానికి డబ్బు సమకూర్చుకోవడం కాదు. స్థిరత్వం అనేది ఒక మంచి వ్యక్తిత్వాన్ని, ఒక విలువలతో కూడిన జీవితాన్ని అందించేది. మరి ఇవాళ యువాన్ యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మీ శివయ్య రాజులపాటి సెలవు తీసుకుంటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. ముందుగా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్ర నుంచి వేటూరి సుందరరామ్మూర్తి గీతాన్ని స్వరపరిచిన వారు హరీష్ జయరాజ్, పాడినవారు హరీష్ రాఘవేంద్ర, దేవన్, వి ప్రసన్న.

సంధ్య రాగాలు వింటున్నారు. తర్వాత కోరుకున్న ప్రియుడి చేతి నుంచి కోటి సంగీత సారథిలో చంద్రబోస్ గీతం విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సుజాత.

0: తర్వాత ప్రియరాగారు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం విందాం.
1: ప్రియ వసంత గీతమా

చివరికి వినండి ఆటో డ్రైవర్ చిత్ర నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని విందాం. సంగీతం దేవ, పాడినవారు హరిహరన్, సుజాత.

0: సంధ్యారాగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలతో శ్రీ బి రాజు సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు వినేద్దాం.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులు సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై

0: అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. కార్యక్రమం ఇప్పుడు చిత్ర గీతం విందాం. ఉగాది చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, కె.ఎస్. చిత్ర పాడిన పాట.

0: major event. Gulveer clocked a personal best of 3 minutes 37.92 seconds. Parul Chaudhary has won her second bronze medal. She finished third in the women's 5,000-meter event. In shooting, Isha Singh has won the silver in the women's 25-meter pistol individual event. The 21-year-old shooter finished second with a score of 38 points. Athlete Vidya Ramraj has won the bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India has also secured a bronze in Kurash with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of two more medals. And news, Justin, the country has reached a significant milestone at the Games, winning its 300th athletics medal in the history of the competition. And that is the end of this news bulletin.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పిందే.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నెముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం ఓ భరోసా కల్పించాలన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్ను, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంతోమంది ఆడపిల్లలకు మహిళా కానిస్టేబుళ్లు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిక్షణా సమయం వారి జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. ఏ పనైనా ధైర్యంగా చేయాలని మార్గనిర్దేశం చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణగ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డు అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ

0: నేను ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ స్వర్ణవాడు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలనేటువంటి స్ట్రీమ్ లైన్ మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం దాని ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
1: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: We begin the lifestyle for environment movement and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బిల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేర్లు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డు ని మా టీం కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు మన దేశ ప్రధాన మంత్రి గారు మా టీం చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనేరులను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.

0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీసు యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశః అస్వీకృతః. అద్యారభ్య ప్రారభ్యమాణః త్రిదివసీయః రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామః స్థగితః. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనానీ షహీద భగత్ సింహః తస్య జయంత్యవసరె సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2000 రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఇవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్తా అంజనదత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా 3-దివసీయా రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ యోజనా స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయః భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారీ సంఘేన సామాజిక సంచార పటలె న్యరూపీయత్ హ్యః రాత్రౌ ఐబిఎ అథ 7 బ్యాంక్ సంఘానాం UFBU ఇత్యస్య చ మధ్యే కార్యవిరామ సంబద్ధ విషయేషు సంపన్నాయాః మంత్రణాయాః అనంతరం ఏషః నిర్ణయః సంజాతః. పూర్వం UFBU అన్యైశ్చ సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంఘైః సితంబర్ మాసస్య 28తః 30 దినాంకం యావత్ 3-దివసీయస్య కార్యవిరామస్య ఆహ్వానం కృతం ఆసీత్. తేషాం ముఖ్యతయా యాచనాద్వయం ఆసీత్, సప్తాహే 5-దివసీయ కార్యప్రణాళ్యాః ప్రవర్తనం అథ చ కార్యసంపాదన సంబద్ధ ప్రోత్సాహన యోజనాయాః ప్రత్యాహారః. భారతేన అద్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. యేన ప్రహారేణ విశ్వస్య పురతః నరేంద్రమోదీ సర్వకారస్య ఆతంకవాద విరోధీ నీతేః కశ్చన నూతనః ప్రభావకారి చ దృష్టాంతః ఉపస్థాపితః ఆసీత్. 16-2000తమస్య సితంబర్ మాసస్య 28-31 దినాంకయోః రాత్రౌ భారతీయ సేనయా పాక అధికృత జమ్మూ కాశ్మీరే నియంత్రణరేఖాయాః పారస్థితేషు ఆతంకవాదీనాం ప్రస్థానకేంద్రేషు లక్ష్యకేంద్రిత

0: शासनप्राप्तिः वंशपरम्परागतराजनीतेः पोषणं निजलाभानां च प्राप्तिः अस्ति, जनसेवा तु नास्ति। जापानदेशस्य आइची नागोयानगरे आयोज्यमानासु एशियाक्रीडासु भारतस्य पदकप्राप्तिक्रमः अद्यापि अनुवर्तते। लक्ष्यवेधनस्पर्धा, क्रिकेट कुराश, मुष्टियुद्धम् इत्यादिषु क्रीडासु भारतीयक्रीडकैः पदकानि प्राप्तानि। अद्य भारतस्य पदकसंख्यायां पञ्च पदकानि अधिकानि योजितानि। भारतीयपुरुषक्रिकेटदलमपि उपान्त्यचक्रे प्रविष्टम्। धावकः गुलवीरसिंहः पुरुषाणां 1500 किलोमीटर मितायां धावनस्पर्धायां द्वितीयं स्थानं प्राप्य अस्मिन् क्रीडामहोत्सवे स्वस्य द्वितीयं रजतपदकं प्राप्तवान्। इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टण केंद्रम्। ఇందులో భాగంగా మనం ఫిట్నెస్ మంత్ర, వికాసం, స్వచ్ఛతా హీ సేవ, ఇంకా వ్యక్తిత్వం తదితర వివరాలు విందాం. ముందుగా ఫిట్నెస్ మంత్ర. అధిక రక్తపోటు ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్న పదం. చాలామంది హై బీపీ అనేది భయపడిపోతూ ఉంటారు. మరి భయపడడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. దాని ప్రభావం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది, కొంతమందికి పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంది. ముందుగా దేనికైనా మనం పాటిస్తున్న నియమాలు, జీవనశైలి అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఆహార నియమాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఏ వ్యక్తికైనా. ఈ హై బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకుండా సరళంగా కొద్దిపాటి ఉప్పుతో చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఇంకా పీచు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది రుచికరం కోసం హాట్ అంటే కారంతో చేసిన వస్తువులను ఇష్టపడతారు, అదేవిధంగా కుక్ చేసిన వాటిని ఇష్టపడుతుంటారు. అలా కాకుండా ఆరోగ్యానికి, మంచి జీవన సరళిని పెంపొందించుకోవడానికి దోహదపడేవి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు. వీటిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతికూరతో పాటు క్యారెట్, టమాటా, బీరకాయ, ఇంకా సొరకాయ వంటి వాటర్ బేస్డ్ కూరగాయలని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది, త్వరగా జీర్ణం అవుతుంది, వెంటనే శక్తి పొందడానికి కూడా అవకాశం ఉంది. ఇక అరటి, నారింజ, బొప్పాయి వంటి పళ్ళు మార్చి మార్చి తీసుకోవాలి. వీటిలో పీచు, విటమిన్లు, ఖనిజ లవణాలు దొరుకుతాయి. చాలామంది ప్రోటీన్ అరగదు, దానివలన కాస్త ఇబ్బంది పడుతున్నామో అది అంటుంటారు. ఒకే రకమైన పప్పులు కాకుండా పెసలు, కందిపప్పు, శనగలు, రాజ్మా లాంటివి మార్చి మార్చి ఆహారంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఇక క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం చేస్తూ ఉండాలి. సరైన నిద్ర కూడా చాలా అవసరం. అవసరం అనుకుంటే వైద్యుల సూచనలు కూడా పాటిస్తూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే అధిక రక్తపోటు గురించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరికలు ఇప్పుడు ఒక చిత్రగీత విందాం. లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం నుంచి కేఎస్ చిత్ర, ఉదిత్ నారాయణ పాడిన పాట.

0: సాయం సమీర్ వింటున్నారు. వికాసం శ్రీమతి ఎస్ ప్రమీలకుమారి గారు సిద్ధంగా ఉన్నారు వివరాలతో. ఆ వివరాలు విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారం. భారత్ ఇన్నోవేట్స్ 2026 గురించి తెలుసుకుందాం. ఒక ఆలోచన, ఒక ఆవిష్కరణ, ఒక సాంకేతిక పరిష్కారం, ఇవే రేపటి ప్రపంచాన్ని మార్చగల శక్తులు.

0: అలాంటి భారతీయ ఆలోచనలు, పరిశోధనలు, స్టార్టప్లను ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే భారత్ ఇన్నోవేట్స్ 2026. భారత్ ఇన్నోవేట్స్ 2026ను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. భారత్ ఇన్నోవేట్స్లో భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వాటిలో కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, అంతరిక్షం, రక్షణ, ఆరోగ్య సాంకేతికత, తదుపరితరం కమ్యూనికేషన్లు, అధునాతన తయారీ, ఇంధనం, వాతావరణ మార్పు పరిష్కారాలు, స్మార్ట్ సిటీస్, మొబిలిటీ, బ్లూ ఎకానమీ, వ్యవసాయం, ఆహార సాంకేతికత, విపత్తుల నిర్వహణ వంటి రంగాలు ఉన్నాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు ఎన్నో వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేస్తున్నాయి. ఆ ఆలోచనలను పెద్ద స్థాయిలో ఉత్పత్తులుగా మార్చడానికి పెట్టుబడి, అంతర్జాతీయ భాగస్వామ్యం, మార్కెట్ అవకాశాలు అవసరం. భారత్ ఇన్నోవేట్స్ ఈ అంతరాన్ని తగ్గించడానికి ఒక గ్లోబల్ యాక్సిలరేటర్గా పనిచేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. భారతీయ స్టార్టప్లకు విదేశీ పెట్టుబడులు, పరిశోధనా భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, తయారీ అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రవేశం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. ఇప్పటి యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. తమ ఆలోచనలను పరిశోధనగా, పరిశోధనను ఆవిష్కరణగా, ఆవిష్కరణను స్టార్టప్గా, స్టార్టప్ను ప్రపంచస్థాయి పరిష్కారంగా మార్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
1: వికాసం విన్నారు. కరికులు ఇప్పుడు చూడాలనుంది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం.

సాయం సమీర్ వింటున్నారు. ప్రియమైన శ్రోతలారా, ఇవాళ్టి స్వచ్ఛత హీ సేవలో మనం కబాడ్ సే జుగాడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ఆసక్తికరమైన, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైన అంశం. కబాడ్ సే జుగాడ్ అంటే పనికిరావని భావించే పాత వస్తువులను పడేయకుండా వాటికి కొత్త రూపం ఇచ్చి ఉపయోగించుకోవడం అన్నమాట. అది ఎలా అంటారా? మనం ఇంట్లో ఉపయోగం లేదని పక్కన పెట్టే పాత సీసాలు, డబ్బాలు, ఇంకా కార్డ్బోర్డ్ పెట్టెలు, ఇకపోతే పాత పేపర్లు కూడా, ఇక మీకు తెలుసు ప్లాస్టిక్ వస్తువులు అయితే సరే సరే, ఇవన్నీ మనకు కేవలం చెత్తలా కనిపిస్తాయి అవసరం తీరిన తర్వాత. ఈ చెత్తకు మన సృజనను జోడిస్తే ఇంకేముంది? వ్యర్థం కాస్త విలువైనదిగా మారిపోతుంది, కాకపోతే మనకి కాస్త ఓపిక ఉండాలి. పాత ప్లాస్టిక్ బాటిల్స్ని అందమైన పూల కుండీలుగా మలచి వాడుకోవచ్చు. ఇక ఖాళీ డబ్బాల్ని పిల్లలకి నచ్చేలా పెన్నుల స్టాండ్లుగా చేసివ్వచ్చు. పాత కార్డ్బోర్డ్ని మన ఇంట్లో మన పిల్లలు మనము చిందరవందరంగా పుస్తకాలు పడేస్తుంటాం కదా, వాటిని ఒక అరగా మార్చుకుని పెట్టుకుని పుస్తకాలు పెట్టుకోవచ్చు. ఇంకా పాత బట్టలు సరే సరే, వీటిని అలంకరణ వస్తువులుగా నచ్చిన డిజైన్లుగా మార్చుకుని వాడుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటంటే చెత్తను తగ్గించి మనవంతుగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడం అన్నమాట. ఇక రెండోది మీకు మనకు అందరికీ నచ్చింది, కొత్త వస్తువులు కొనకుండా పొదుపు చేయటం అన్నమాట. ఇలా చేయటం వల్ల మనం పిల్లలకు ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అదేంటంటే యువతలో సృజనాత్మకతని ఇంకా కొత్త ఆలోచనని పెరిగేలా చేయటం అన్నమాట. ఇలా చేయటం వల్ల వారికి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునే తత్వం ఏర్పడుతుంది. పనికిరాదని పారేయకండి, ఆలోచించి ఉపయోగించండి, వ్యర్థాన్ని సంపదగా మార్చండి, పర్యావరణాన్ని రక్షించండి. ఇదే కబాడ్ సే జుగాడ్ సందేశం. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన పర్యావరణం పచ్చగా ఉండాలి, అప్పుడే అందరం హాయిగా ఉంటాం. ఇప్పుడు మా అనే చిత్రం నుంచి సుఖ్వీందర్ సింగ్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట విందాం.

మనం సాయం సమీరంలో ఉన్నాం. ఇంతకుముందు మనం కబాట్ సే జుగాడ్, వ్యర్థ పదార్థాలని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. వ్యర్థ పదార్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చి పర్యావరణానికి తోడ్పడిన ఎందరో వ్యక్తుల గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి అరుణాచలం మురుగానంతం. ఈయన విశేషం ఏంటంటే, తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్ల తయారీ యంత్రాన్ని అభివృద్ధి చేసి మహిళలకు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇక అదేవిధంగా బినీష్ దేశాయ్ అనే వ్యక్తి

వ్యర్థ కాగితం, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో నిర్మాణ సామాగ్రి అంటే ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిన వస్తువును తయారు చేసే ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని సత్ఫలితాలు ఇచ్చినాయి, వాటి నుంచి ఉత్పత్తులు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే బినీష్ దేశాన్ని రీసైకిల్ మ్యాన్ ఆఫ్

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు, ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వినే ముందు
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఈ ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల వింటారు. ఇందులో రబీ సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం. ఆ తర్వాత 7:45 వికసిత భారత్, 8 గంటలకు దార్శనిక భారత్, స్వరమాలిక 8:15 వింటారు. 9:30 టాకింగ్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ ఆన్ ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఇష్యూస్ విత్ డాక్టర్ వి రాజలక్ష్మి, ఇంటర్వ్యూ శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి. రాత్రి 10 గంటలకు ఏషియన్ గేమ్స్ పై డైలీ అప్డేట్స్ ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఆపాత మధురాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు విరచిత సుప్రభాతం, ఇంకా నరసింహాచార్య కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ పీకే జయలక్ష్మి. పొలం పనులు 6:30 నేల ఆచ్ఛాదన ఆవశ్యకత వివరాలు వింటారు. 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమయంలో నేటి మాట. ఆ తర్వాత పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి స్వీయ అనుభవం ప్రసారమవుతుంది. అనంతరం భక్తి సంగీతంలో శ్రీమతి దశిక శ్రీదేవి పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ఆ తర్వాత స్వచ్ఛతా హీ సేవ వివరాలు వింటారు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీతం, డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గానం ప్రసారమవుతుంది. శ్రీ అంపోలు మురళీకృష్ణ వయలిన్, శ్రీ ఇలపావులూరి పినాకపాణి మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణి గారు. 10:20 పాటల పల్లకి వింటారు. 11:00 స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:15 మధురిమ. మధ్యాహ్నం 12:40 సంధ్యారాగంలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం, కార్డియాలజిస్ట్ డాక్టర్ కేపి రంగనాయకులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. 1:30 హృదయానికి మేలు చేసే అలవాట్లు, శ్రీమతి డివి మానస గారి నిర్వహణలో కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 శ్రీకృష్ణ తులాపారంలో సత్యభామ పాత్ర, శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు రంగస్థలిలో వింటారు. 2:30 సాయంత్రం ప్రసారం, 5:00 ఇవ్వాలి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విషయాలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి 3 అక్టోబర్ కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్

నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్స్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హిమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయలు విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయలు విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో

0: క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి. రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రబీ సాగుకు అనువైనటువంటి 6 తడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీలో సగటును చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల హెక్టార్లలో ఈ వివిధ పంటలను మనం రబీలో సాగు చేస్తున్నారు రైతాంగం. అందులో ప్రధానంగా వరి 7.91 లక్షల హెక్టార్లు, తర్వాత మొక్కజొన్న చూసినట్టయితే 2 లక్షల హెక్టార్లలోను, శనగ 4.5 లక్షల హెక్టార్లలోను, మినుము 3.25 లక్షల హెక్టార్లలోను, అదే రకంగా పెసలు చూసుకున్నట్టయితే దాదాపు 100 హెక్టార్లు, వేరుశనగ చూసుకున్నట్టయితే 100 హెక్టార్లలో, తర్వాత జొన్న అనేది 1 లక్ష హెక్టార్లలో సాగు చేస్తున్నామన్నమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేసే ఈ పంటల యాజమాన్య పద్ధతుల గురించి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరి విషయానికి వస్తే, వరిలో మనకు రకాల ఎంపిక అనేది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నామో అటువంటి ఆ ప్రాంతానికి సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఆ రకాన్ని మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే NDLR-7 కానీ, NDLR-8 కానీ, NLR-3238 కానీ, తర్వాత సస్య అనేది BPT-2411, తర్వాత BPT-2841 కాటన్ దొర సన్నాలు, ఇవి ముఖ్యంగా రబీకి అనువైన వరి రకాలు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది ఏ పంటకైనా అతి ప్రాధాన్యమైనది. విత్తుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం 50% మందును కలిపి 1-24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకున్నట్టయితే దుంప నారు తెగుళ్ళు కూడా నివారించడానికి అవుతుంది. ఒకవేళ దుంప నారు తెగుళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే 1 లీటర్కి 1 గ్రాము కార్బండిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండకట్టి విత్తనాన్ని మనము దంప నారుమడిలో చల్లుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే మనకు విత్తన శుద్ధి వల్ల నేలలో బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సూక్ష్మజీవులు, వ్యాధులను కలిగజేసే సూక్ష్మజీవులను కూడా మనము నివారించుకోవచ్చు అనమాట. ఇంకొక అతి జాగ్రత్త ఏంటంటే వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది. సో నిద్రావస్థ చాలా ప్రాబ్లంగా ఉంటుంది మనకు వరిలో. ఎప్పుడైతే తక్కువ నిద్రావస్థ కలిగిన రకాలను కనీసం లీటర్ నీటికి 6.3 ml లేదా ఎక్కువ నిద్రావస్థ కలిగినటువంటి విజేత అటువంటి రకాలకైతే 10 ml గాఢ నత్రిక ఆమ్లం అంటే HNO3 అంటాము, దీన్ని 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత మరో 24 గంటల పాటు మండకెట్టి మనం చల్లుకున్నట్టయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు అనమాట. ఒక విత్తన మోతాదు వచ్చినట్టయితే నాటే పద్ధతికి అయితే 20 కిలోలు, వెదజల్లు పద్ధతికి అయితే మెట్ట భూముల్లో 24 నుంచి 34 కిలోలు, అదే రకంగా గోదావరి జిల్లాలో అయితే 12 నుంచి 15 కిలోలు, గొర్రుతో మనం విత్తుకోవాలి అనుకున్నప్పుడు వర్షాధారం కింద అటువంటి సమయంలో 25 నుంచి 30 కిలోలు, లేదంటే యాంత్రిక పద్ధతిలో వరి సాగు చేసినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుంది అనమాట. ప్రాంతాన్ని బట్టి చూసుకున్నట్టయితే నాట్లకు అనుకూలమైన సమయం వచ్చేసి మామూలుగా నవంబర్-డిసెంబర్, ఈ రబీకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాట్లు చాలా అనుకూలమైన సమయం. అదే కృష్ణా గోదావరి జిల్లాలకైతే డిసెంబరు, తర్వాత అత్యల్ప వర్షపాతం డిసెంబర్, తర్వాత ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ మండలానికైతే నవంబర్ అనేది చాలా అనుకూలమైన సమయం అనమాట. తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని మనం 15 రోజుల ముందే బాగా దుక్కి చేసుకుని 3 నుంచి 4 దఫాలుగా మరగ దుమ్ము అనేది చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ లేదంటే అడ్డతో కానీ చదును చేసినట్టయితే మనకు బాగా నాట్లు అనేది వేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాట్లు నారు తీసేటప్పుడు లేతాకు పచ్చగా ఉంటేనే త్వరగా అది తిరుగుతుంది అనమాట. అంటే దానికి లేతాకుపచ్చలో ఉన్నప్పుడు మనం నాట్లు వేసుకున్నట్టయితే మొక్క త్వరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది కాబట్టి నారును పైపైన నాటితే పిలకలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు లోపలికి నాట్లు వేయడం జరుగుతుంది, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పైపైన నాటినట్టయితే త్వరగా ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని పరీక్షించి దానికి అనుగుణంగా 44 మూసలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదే బాగా మెత్తగా బరువైన నేలల్లో 2 నుంచి 10 రోజుల లోపల నాట్లు వేయడం అనేది ముగించాలి. మనం నాట్లు వేసే 1 నుంచి 2 రోజుల లోపల మనం ముగించినట్టయితే పైరంతా సమంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే

రబీలో వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారు చేసిన పోషకాల విషయానికి మోతాదుకు వచ్చినట్టయితే, ఒక ఎకరాకు మనకు గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరము, అదే రకంగా 24 కిలోల పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కృష్ణా డెల్టా ప్రాంతానికి లేదంటే తేలిక భూముల విషయానికి వస్తే 72 కిలోలు, 36 కిలోల భాస్వరము, 24 కిలో పొటాష్. దక్షిణ మండలాల విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ని చేరువులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే కనీసం 50 కిలోల ఒక యూరియాకు 10 కిలోల వేపపిండి లేదంటే 250 కిలోల తేమ కలిగిన మట్టిని కానీ కలిపినట్టయితే అది 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అదే రకంగా మొత్తం భాస్వరం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అదంతా దమ్ములోనే వేయాలి. ఎందుకంటే భాస్వరం అనేది దమ్ములో వేసేవి ఎరువు కాబట్టి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది కాబట్టి భాస్వరం తప్పనిసరిగా మనం మొత్తం ఎంత వేయాలో అంత మోతాదును దమ్ములోనే వేయాల్సి ఉంటుంది. తర్వాత పొటాష్ విషయానికి వస్తే నల్లరేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి చెలక భూముల్లో అయితే ఆఖరి దమ్ములో సగము, తర్వాత అంకురం ఏర్పడే దిశలో మిగతా సగాన్ని అంటే 2 భాగాలుగా మనం విడగొట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత ముదురు నారు నాటేటప్పుడు మాత్రం నత్రజని ఎరువును కనీసం 25% పెంచాలన్నమాట. సో దీన్ని 3 దఫాలు కాకుండా 2 దఫాలుగా చేయాలి. అంటే 2/3 వంతు నాటేదానికి ముందు దమ్ములోను, తర్వాత మిగతా 1/3 వంతు అంకుర దశలో వేసినట్టయితే మొక్క బాగా ఎదిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాల విషయాల్లో, ముఖ్యంగా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినప్పుడు జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, తర్వాత మ్యాంగనీస్ అనే లోపాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జింక్ చూసుకున్నట్టయితే చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో ఈ సార్వా వరి కంటే ఎక్కువగా జింక్ ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయలేకపోతే ఎప్పుడైతే పైరుపై జింక్ లోపం అనేది కనిపిస్తుందో అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లేదంటే 5 గ్రాములు దానికి యూరియా కలిపి 2 కలిపి వేసుకున్నట్టయితే 5 రోజుల వ్యవధిలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే చాలామంది రైతులు భాస్వరంతో కలిపో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలిపో జింక్ను మారుతుంటారు. ఇది చేయకూడదు. దీనికి జింక్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో, స్ప్రే చేస్తామో, దానికి కనీసం 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఉండాలన్నమాట భాస్వరం అప్లికేషన్కి జింక్. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం వచ్చేసి ఇనుము. ఈ ఇనుము ధాతు లోపం అనేది మనకు కనిపించినప్పుడు మొక్కలు తెల్లగా పాలిపోవడం జరుగుతుంది. అది నర్సరీ స్టేజ్లో చూడవచ్చు, ప్రధాన పంటలో కూడా మనం చూడవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ మొక్కలు తెల్లగా పాలిపోయినట్టు కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనము, మార్కెట్లో అన్నబేది అని దొరుకుతుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఇనుము మొక్కకు పట్టి బాగా మొక్క ఇనుము ధాతు లోపాన్ని నివారించుకునే శక్తిని ఇస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక ప్రధాన సూక్ష్మ పోషకం వచ్చేసి మ్యాంగనీస్. ఇది దీనికి నివారణకు మనము 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది 4 నుంచి 5 రోజుల వ్యవధిలో. సో ఇలా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింకు, ఇనుము, మ్యాంగనీస్ అనేదాన్ని మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుని మనము దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ముఖ్యంగా కలుపు యాజమాన్యం విషయానికి వస్తే వరిలో ఊద అనేదాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదంటే బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన తర్వాత 7వ లేదా 8వ రోజులో మనము నీటినంతా తీసివేసి పిచికారి చేసినట్టయితే లేదంటే విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు సైఫలోఫాన్ బ్యూటైల్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఊదను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అన్నమాట. ఇక అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువగా ఉంటుందో మనము నాటు అనేది సరిగ్గా అతుక్కోదు అనమాట. కాబట్టి నాట్లు వేయాలి అన్నప్పుడు నీరు పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీళ్లు నిలవగట్టేటట్టు చూసుకోవాలి. మూస తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు కూడా పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదన్నమాట. కాబట్టి తగినంత నీటి మాత్రమే అది మనం నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత చిరుపట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు కూడా 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉండాలి. అంటే కోతకు 10 రోజుల ముందుగా మాత్రం నీటిని నెమ్మదిగా మనం తగ్గించి ఆరేటట్టు చేసుకోవాలి. సో నీటి యాజమాన్యం అనేది ఈ 6 తడి పంటల్లో ముఖ్యంగా వరిలో ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తక్కువ నీటితో మనము పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట.
పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రబీ ఆరుతడి పంట అయినటువంటి వరిలో ఈ సుడిదోమ పచ్చదీప

ఎక్కువగా వస్తాయి. దీనికి బ్యూప్రోపజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదంటే ఇథోపెన్ ఫ్రాక్స్ 2 మిల్లీమీటర్లు, అది లేదన్నా కానీ ఎసిఫేట్ అనే దాన్ని ఒక 5.1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ సుడిదమ్మను తర్వాత పచ్చదీప పురుగును మనము నివారించుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా వచ్చే పురుగు. రబి ఆరుతడి వరి పంటలో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు నీటి యాజమాన్యము, తర్వాత నారు యాజమాన్యము, తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యము, తర్వాత ఈ పురుగుల యాజమాన్యం, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్టు చూసుకొని మనకు పంట చివరి దశ వచ్చేంత వరకు అంటే మనకు అంకుర దశ నుంచి గింజ ఊరే దశ వరకు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు, తర్వాత గింజ కట్టడం ప్రారంభమైన తర్వాత 5 సెంటీమీటర్లు, తర్వాత ఒకసారి గింజ పాలు పోసుకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత అంటే బియ్యం ఫామ్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా నీటిని ఆపివేయడం చేయాలంటే ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే వరిలో మనము తక్కువ ఖర్చుతో మనము అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన ఆరుతడి పంట ఏది అంటే అది వేరుశనగ. వేరుశనగ దాదాపు 100,000 హెక్టార్లలో మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనువైన రకాల విషయానికి వస్తే నారాయణి కావచ్చు, కదిరి 6 కావచ్చు, ధరణి, తర్వాత కదిరి హరితాంధ్ర, విశిష్ట, కదిరి 9, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి. ఈ రకాలు మనకు రబీలో ఆరుతడి పంటలుగా మనం వేసుకోవచ్చు వేరుశనగలో. తర్వాత విత్తే సమయానికి వస్తే మనకు ఉత్తర కోస్తా ఏరియా ఆ ప్రాంతంలో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనకు రబీలో ఈ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదే రాయలసీమ ప్రాంతానికి వస్తే అంటే దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాల విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు అంటే డిసెంబర్ మొదటి పక్షం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇటువంటి సమయాన్ని మనము ఈ రబీకి వేరుశనగ సాగు ఎంచుకున్నట్టయితే దిగుబడి రావడానికి చాలా బాగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. నేలల విషయానికి వస్తే సేంద్రియ పదార్థం అనేది అధిక మోతాదులో ఉండాలి. తర్వాత ఉదర్జన సూచి అనేది అంటే పిహెచ్ అంటాము, అది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే ఇటువంటి నేలలు ఈ రబీలో ఆరుతటి పంటలుగా వేరుశనగ సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే అది వేరుశనగల గింజ పరిమాణం కావచ్చు, లేదంటే విత్తే అదును, లేదంటే రకాన్ని బట్టి విత్తన మోతాదు అనేది నిర్ణయించబడుతుంది. దీంట్లో సుమారుగా మనము 1 ఎకరాకు 72 నుంచి 75 కిలోల విత్తనాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది, ఎందుకంటే తేలికపాటి నేలలో పెస్ట్ అండ్ డిసీజ్ కానీ రోగాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము వచ్చేసి టెబిక్నజోల్ అనేదాన్ని, లేదంటే 3 గ్రాముల మ్యాంకో జబ్బు, తర్వాత 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఈ పొడి మందును పట్టించినట్టయితే కాండం కుళ్ళు తెగులు, వైరస్ తెగులు ఇట్లాంటి తెగులు నివారించుకోవడానికి అంటే తొలి దశల్లోనే మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదే తేలికపాటి నేలల్లో వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ అనేదాన్ని 4 మిల్లీలీటర్లు నీళ్ళ మిశ్రమంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు ఈ వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుపురుగు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత నిద్రావస్థ అనేది వేరుశనగలో రబీలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఖరీఫ్కి మనకు ప్రాబ్లం లేదు కానీ రబీ విషయానికి వచ్చినప్పుడు నిద్రావస్థ తొలగించాలన్నప్పుడు ముఖ్యంగా నిద్రావస్థ గల రకాలైనటువంటి కదిరి 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు ఇట్లాంటి విత్తనాలకు 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనేదాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటల పాటు వేరుశనగ విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే ఈ నిద్రావస్థ అనేది తొలగించడం జరుగుతుంది అనమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనకు ఖరీఫ్లో మామూలుగా 30 నుంచి 10 సెంటీమీటర్లు అంటే 30 సెంటీమీటర్లు వరుస మధ్య, 10 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మొక్కకు మధ్య చెప్తాము. ఇక్కడ రబీ విషయానికి వచ్చేస్తే మనకు వరుసకు మధ్య దూరాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది, అంటే 22.5 సెంటీమీటర్లు, తర్వాత మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉంచుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా పెరుగుతుంది అనమాట. తర్వాత రబీలో కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనము మొక్కకు మధ్య దూరం పెంచినప్పటికీ వరుసకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాము కాబట్టి కలుపు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది రైతులు క్రిస్ క్రాస్ కూడా వేస్తున్నారు కాబట్టి కలుపు అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కలుపు కనిపిస్తుంది అనుకోండి, విత్తన 20 రోజుల లోపల మనం గడ్డిజాతి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే అటువంటి సమయంలో ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపిక్వినాజోల్ ద్రావణాన్ని కానీ లేదంటే 400 మిల్లీలీటర్ల క్విజిలోఫాస్ 5% ద్రావణాన్ని కానీ కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ఇది ముఖ్యమైనది వేరుపురుగు. సో ఈ వేరుపురుగు దాన్ని నివారించుకోవడానికి మనకు ఆ తల్లి పురుగులు ఏవైతే పెంకు పురుగులు ఉంటాయో తొలకరి వర్షాలు పడినవంటే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వేప, రేగు, నల్లతమ్మ చెట్లపై జీవిస్తాయి. ఆ వాటిని మనం నివారించుకోవాలంటే 4-8
10% గుళికలు 6 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాలి.

వాలి. 1 కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిరిడ్ కలిపి వేసుకున్నట్టయితే ఈ వేరుపురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా రబీలో మనకు రసం పీల్చే పురుగులో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు, లేదంటే పేనుబంక, ఆకుపచ్చ దోమ. వీటి నివారణకు మనకు తామర పురుగుల విషయానికి వస్తే ఇమిడాక్లోపిరిడ్ 0.3 ml లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 grams అంటే 0.5 grams లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అదే పచ్చదోమ నివారణకి అయితే డైమిథియోట్ 2 ml లేదంటే ఇమిడాక్లోపిరిడ్ 2 ml మందును 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కావచ్చు, తర్వాత పేనుబంక పురుగును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆకుముడత నివారణకైతే నోవాల్యూరిన్ అనే దాన్ని 1 ml లేదంటే క్లోరోపైరిపాస్ దాన్ని 1.5 ml మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే పొగాకు లద్దె పురుగు మనకు మొదటగా ఏదైనా పురుగు కనిపించినప్పుడు 5% వేపగింజల కషాయం కావచ్చు, దాన్ని పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎదిగిన లార్వాలను మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు థయోడికార్బ్ 1 gram కావచ్చు, లేదంటే నోవాల్యూరిన్ 1 ml లేదంటే క్లోరోపైరిపాస్ 2 ml కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే పొగాకు లద్దె పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత దశలో వచ్చే వేరుశనగ కాయ తొలుచు పురుగు నివారణకు మనము తొలి దశలో అయితే 1 ml వేప నూనె లేదంటే కానుగూనె కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మిథైల్ పెరాథియాన్ 20% ఈసి 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అంటే 2 నుంచి 3 వారాల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే వేరుశనగలో కాయ తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు అనమాట. అదే తెగులు విషయానికి వస్తే ముఖ్యంగా అతి ముఖ్యమైనవి తిక్క ఆకుమచ్చ తెగులు. ఇది తొలి దశలో వస్తుంది, తర్వాత ఆఖరి దశలో వస్తుంది. దీన్ని నివారణకు తొలి దశల్లో మనకు వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణకు మనకు ముఖ్యంగా ఈ తెగులను తట్టుకునే రకాలు మనం ఎన్నుకోవాలి. మనకు రకాల విషయానికి వస్తే కదిరి హరితాంధ్ర కావచ్చు, అభయ మరియు కదిరి అమరావతి, ఈ రకాలు టిక్కాలు ఇస్పాట్ను తట్టుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తెగులు కనిపిస్తుందో వెంటనే మనం ఎకరాకు మ్యాంకోజబ్ అనేదాన్ని 400 grams మరియు కార్బండిజమ్ 1 gram లేదా క్లోరోథలోనిల్ అనేది 2 grams లేదంటే హెక్సాగోనజోల్ 2 ml లేదంటే టెబికోనజాల్ 1 ml చొప్పున మనము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం 2 సార్లు చేసుకోవాలి. ఒక ఫస్ట్ టైం ఒకసారి, తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశల్లోనూ తర్వాత చివరి దశల్లో వచ్చే ఈ టిక్కా లీవ్ స్పాట్ను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. తొలి దశలో చేసుకున్నట్టయితే మనకు దిగుబడి పెరుగుతుంది, తర్వాత ఆఖరి దశలో చేసుకున్నట్టయితే 70 రోజుల నుంచి 75 రోజుల మధ్యలో స్ప్రే చేసుకున్నట్టయితే పిచికారి చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన మేత దొరుకుతుంది అనమాట పశువులకు. కాబట్టి ఈ టిక్కా లీవ్ స్పాట్ అనేది అతి ముఖ్యమైన డిసీజ్, కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత రస్రంటము, కుంకుమ తెగులు. సో ఇది వచ్చినప్పుడు మనకు 2 grams క్లోరోథలనిల్ లేదంటే 1 gram ట్రైడీమార్ప్ లో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దీని నివారణకు 200 grams జిప్సం అనేది పూత సమయంలో వేయడం వల్ల కూడా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు అనమాట. అదే రకంగా వేరుకుళ్ళు తెగులకు మనకు 0.1% కార్బనిజం లేదంటే 0.3% మ్యాంకోజబ్ వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యమైనది పీబీఎండి, పిఎస్ఎండి అంటే మొవ్వకుళ్ళు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు. వీటిని నివారించుకోవాలి తప్ప మనకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే కష్టం కాబట్టి ముఖ్యంగా ఈ పార్థినియం, అదే రకంగా కాండం కుళ్ళు తెగులు కూడా పిఎస్ఎండి అంటాం మనము, దీని నివారణకు 2 ml ఇమిడాక్లోపిరిడ్ 4 ml నీటి మిశ్రమం మందుతో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత 1 శిలీంద్రనాశిని మందులో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట. అంటే పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 2 ml డైమథియేట్ ఇమిడా లేదంటే 3 ml ఇమిడాక్లోపిరిడ్ మందును 200 ml కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కాండం కొల్లు తెగులు నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా వేరుశనగుల్లో రబీలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సంను 25 నుంచి 35 రోజుల మధ్యలో మనము పెగ్స్ పెనట్రేషన్ స్టేజ్ లో మనం వేసుకున్నట్టయితే నేలలో తగినంత కాల్షియం కావచ్చు, తర్వాత గంధకం సల్ఫర్ కావచ్చు అవైలబుల్ ఫామ్ లో మొక్కకు అందినట్టయితే మొక్క అనేది కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంది, కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల కాయ బాగా ఊరుతుంది, తర్వాత ఈ సల్ఫర్ గంధకం ఉండడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. కాబట్టి రబీలో 6 తడి పంటగా ఈ వేరుశనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా జిప్సం అనేదాన్ని 200 కిలోలు 1 ఎకరాకు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అది ఊడలు దిగే సమయంలో వాడినప్పుడైతే సమర్థవంతంగా మనకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు చోట్ల తప్పని జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి జిప్సం యాజమాన్యం. ఇది వేరుశనగ సంబంధించి. ఇంకా మూడవ అతి ప్రధానమైన 6 తడి పంట రబీలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మొక్క విత్తనం పెట్టే దశ నుంచి తర్వాత కాయ కోసే దశ వరకు కూడా
అంటే క్రాప్స్ కోసే దశ వరకు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో దీంట్లో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాల విషయానికి వస్తే, దీర్ఘకాలిక రకాల్లో

భారతి 99 కానీ, డిహెచ్ఎం 113 కానీ, ఇట్లాంటి రకాలు. తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విషయానికి వచ్చినప్పుడైతే ఉదజన సూచి పిహెచ్ అంటాం కదా, అది 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కనీసం ఎకరాకు ఒక 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఆఖరి దున్నుల్లో వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కజొన్న. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఎక్కువ మోతాదులో పోషకాలను నేల నుంచి తీసుకునే పంట కాబట్టి తప్పనిసరిగా మనం పోషకాలను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. తర్వాత సమయానికి మనకు పోషకాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్తే కాలం విషయానికి వస్తే రబీలో 15 అక్టోబర్ నుంచి నవంబర్ 15లోగా విత్తితే ఈ మొక్కజొన్నలో మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. తర్వాత కోస్తా జిల్లాల్లో వరి మాగానికి తర్వాత 0 టిల్లేజ్ పద్ధతులు కూడా డిసెంబర్ వరకు కూడా మనము ఈ మొక్కజొన్న విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే 8 నుంచి 16 కిలోల వరకు మనకు వేసుకోవచ్చు. అది వివిధ పద్ధతులను బట్టి, సంకర రకాలు కావచ్చు, తీపి మొక్కజొన్న కావచ్చు, లేదంటే బేబీ కార్న్ కావచ్చు, లేదంటే మేత మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకాన్ని బట్టి మనం వాడే విత్తన మోతాదు కానీ మారుతుంటుంది అనమాట. విత్తే పద్ధతి విషయానికి వస్తే మొట్టమొదట బోదనాగలతో బోదలు చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ విత్తనాన్ని విత్తినట్టయితే వర్షపాతం ఒక్కొక్కసారి రబీలో ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచాలి, అదన మొక్కలు మనం తీసివేయాలి. ఎందుకంటే ఒత్తుగా ఉంటే దానికి గాలి ఆడక మొక్కలు దిగుబడి తక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత విత్తన శుద్ధి అనేది ప్రత్యేకంగా చేయాలి మొక్కజొన్నలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేసే హైబ్రిడ్ విత్తనాలన్నీ దాదాపు అన్ని విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. ఒకవేళ చేయలేదు అంటే మనము 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదంటే థైరా లేదంటే క్యాప్టాన్, దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్య విషయానికి వస్తే వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజని విత్తే సమయంలోనూ, తర్వాత 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, తర్వాత మిగిలిన 30% 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరాన్ని అయితే విత్తే సమయంలో వేయాలి. అదే పొటాష్ విషయానికి వస్తే సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ను పూత దశలో వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. అదే నీటి పారుదల ఉన్న పంటకైతే విత్తేటప్పుడు నత్రజని 1/4 వంతు 25 నుంచి 30 రోజుల 1/4 వంతు, తర్వాత ఇంకొక 25% అంటే 1/4 వంతు 45 నుంచి 50 రోజుల మధ్య, మిగిలిన 25% 60 నుంచి 65 రోజుల మధ్య వేయాలి. వర్షాధార పంటకైతే 3 దఫాలుగాను, అదే వర్షాధారం కాకుండా మనకు ఇరిగేషన్ సోర్స్ ఉంది అన్నప్పుడు మాత్రం 4 దఫాలుగా వేయాలి. తర్వాత ఎకరాకు తప్పనిసరిగా 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనము 3 పంటలకు ఒకసారి, అంటే ప్రతి పంటకు కాకుండా 3 పంటలకు ఒకసారి 20 కిలోలు 1 ఎకరాకు వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనం పంట దశలో కనిపించినప్పుడు వేయకపోతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము స్ప్రే చేసుకొని పిచికారీ చేసుకుని కూడా ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఎరువుల మోతాదు విషయానికి వస్తే సాధారణ సంకర రకాలకైతే దగ్గర 90 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వాడాలి, అదే రకంగా 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు 1 ఎకరాకు వాడాల్సి ఉంటుంది. అది మనకు తీపి మొక్కజొన్నకైతే 80 కిలోల వరకు నత్రజని, 24 కిలోల వరకు భాస్వరము, 20 కిలోల వరకు పొటాష్ మనము ఇచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా మొక్కజొన్నలో అట్రాజిన్ అనే కలుపు మందును మనం తేలికపాటి నేలల్లో 800 గ్రాములు, అదే బరువు నేలలో అయితే 1/12 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినట్టయితే వెడల్పాటి ఆకులు మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా దాదాపు 1 నెల వరకు అదుపు చేయొచ్చు అనమాట. సో మనం ఇనిషియల్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్నను పప్పుజాతి పంటల్లో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథిలిన్ను మనం వాడాలి. సో సింగిల్ క్రాప్గా వేసినప్పుడు మనకు అట్రాజన్ను, మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో వేసినట్టయితే అంతరపంటగా వేసినట్టయితే పెండిమిథిలిన్ను 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు అనమాట. అంతర కృషి అనేది చాలా అతి ముఖ్యమైనది మొక్కజొన్నలో. విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు మనం పశువులతో కావచ్చు, లేదంటే ట్రాక్టర్తో కల్టివేటర్ చేసి అంతర్ వాటితో కూడా రెడ్జర్ కానీ బ్లేడ్ కానీ కల్టివేటర్ కానీ అంతర్ కృషి చేసినట్టయితే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. తర్వాత మనం నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోదనాగలు నడిపించినట్టయితే కలుపు మొక్కలు చాలా వరకు మనకు కంట్రోల్లో పెట్టవచ్చు అనమాట. అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. 6 తోటి పంట కాబట్టి నీటి యాజమాన్య విషయానికి, మొక్కజొన్న విషయానికి వస్తే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. ఈ 3 క్రిటికల్ స్టేజెస్ అనమాట. అంటే పూత రాకముందు, పూత దశలో, లేదా
తర్వాత వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో నీరు అనేది అత్యవసరం అవుతుంది కాబట్టి

0: 30 నుంచి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు అనేది ఉండకూడదు అన్నమాట. తర్వాత విత్తిన తర్వాత చేల్లో మనం ఏదో పంటలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో మనకు 6 నుంచి 8 తడులు అవసరమవుతాయి. అవి ఏంటంటే విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత విత్తిన 15 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు ఒకసారి, తర్వాత పూత దశలో, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజులకు, మరియు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటి తలను తప్పకుండా ఇవ్వాలంట. ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాము. ఈ దశల్లో తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని. అదే దీర్ఘకాలిక వంగడాలకైతే మనకు 1 నుంచి 2 తడులు అధిక మోతాదులో అవసరమవుతాయి కాబట్టి దీర్ఘకాలిక వంగడాలకు తగ్గినట్టుగా మనకు 1-2 నుంచి 3 నీటి తడులను అధికంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది నీటి యాజమాన్య విషయానికి. తర్వాత సస్యరక్షణకు వస్తే ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటాయి. దీనికి క్లోరాంథనిపోల్ లేదంటే కొరాజిన్ కానీ రైనాక్సిపైర్ వంటి వాటిని ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచి పురుగులను ఉధృతి నివారించుకోవచ్చు. లేదు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3% గుళికలను ఎకరాకు 3 కిలోలు చొప్పున మనము పైరు విత్తిన మొలకెత్తిన 20 నుంచి 25 రోజులు వేసినట్టయితే దీన్ని కాండం తులసి పురుగులను సమర్థవంతంగా నియోగించుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా అతి ముఖ్యమైనటువంటి వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్నలో మనం యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా ఆలోచించి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని రబీ ఆరుతడి పంటల్లో మనం ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత జొన్న, తర్వాత పెసర ఇట్లాంటి వాటిలో కూడా మనకు ముఖ్యంగా చూడాల్సింది అంటే నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం అనేది ముఖ్యంగా పూత దశలోను, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటిని తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకు ఈ జొన్న కావచ్చు, మేత జొన్న కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు. తర్వాత ముఖ్యంగా శనగ విషయానికి వస్తే ఇటువంటి పంటల్లో మనకు కొన్ని యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మన దేశంలో రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఈ శనగ అతి ముఖ్యమైనది కాబట్టి 4 నుంచి 5 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రబీ విత్తన సమయం వచ్చేసి 15 అక్టోబర్ నుంచి నవంబర్ 1 వరకు మనకు ఈ శనగను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 20 కిలోల నత్రజనిని, 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వాడాల్సి ఉంటుంది. తర్వాత శనగ వర్షాధార పంట అయినప్పటికీ కూడా అవసరమైతే పంట కొమ్మలు వేసే దశల్లో విత్తన 30 నుంచి 35 రోజుల తర్వాత, లేదంటే గింజ గట్టిపడే దశల్లో అంటే 55 నుంచి 60 రోజుల మధ్యలో నీటి ధరని ఇచ్చినట్టయితే కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఆ రకంగా మనకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత శనగలో ముఖ్యంగా వచ్చే శనగ పచ్చ పురుగుకి ఎకరాకు 4 నుంచి 6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్టయితే మనకు ఈ పక్షులు దాని మీద వాలి ఆ శనగ పచ్చ పురుగులు తినడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నేచురల్ ప్రాసెస్ని మనం పాటించినట్టయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రబీ ఆరుతడి పంటలు అనేటువంటి వరి కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న, తర్వాత పెసలు, తర్వాత మేత జొన్న, అదే రకంగా శనగలో ఇటువంటి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, తర్వాత కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు, విత్తన మోతాదు, తర్వాత విత్తే సమయము, తర్వాత రకాలు, తర్వాత సస్యరక్షణ, సూక్ష్మ పోషకాలు, తర్వాత పోషకాల యాజమాన్య పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో రాత్రి 7:15 కిసాన్ వాణి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హెచ్ ఆమదాలపల్లి గ్రామ మహిళా రైతులు శ్రీమతి బి శెట్టి దేవి, అలాగే రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. రేపు రాత్రి 7:15

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారు ఉన్నారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పీఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పీఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పీఎం అభిమ్ అంటే ఏంటి?
4: అందరికీ నమస్కారం అండి. అండ్ పీఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పీఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు వితిన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి, ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి, మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము వితిన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు, అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే, మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది,

0: పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్ టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని స్కీమ్ని తీసుకొచ్చారు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని అంటే సబ్ స్కీమ్స్ లాగా ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 lakhs కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్ సిసిబి అంటాము ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
0: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్ అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేస్ అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, ఎనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: రైట్ డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
0: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్ దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి. వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్

అవును, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు

0: ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 టైప్స్ ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోకోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా కొంచెం డీప్గా కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకి అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంట వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ని సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అవ్వాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి. ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, MCH మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్, టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది అదనంగా. మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది.

రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు, రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్ టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి

విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడడం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో PGS ఇండియా నేచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.63 లక్షల మంది రైతులు లబ్ది పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన PMDDKY 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా APMC మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. FPOల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలం గట్టుకు చేర్చడంలో భారతదేశం

0: సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్ తో కూడిన పద్దతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50-80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి విలువను పెంచి మార్కెట్ కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్, నీటి పొదుపు, ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు నీటి వనరులు దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా, స్థిరంగా, లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ బహుముఖ చర్యలు భారతీయ వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
1: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా మృగరాజు చిత్రం నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో వేటూరి గీతం, పాడినవారు హరిహరన్ సాధనా సర్కం.

స్వరమలిక చిత్ర గీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 టాకింగ్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఇష్యూస్ విత్ డాక్టర్ వి రాజలక్ష్మి, ఇంటర్వ్యూయర్ శ్రీమతి సంగమిత్ర పాల్ చౌదరి. 9:30 ఈ రాత్రి. తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుంచి జస్ప్రీత్ ఛాస్ పాడిన పాట.

ఏం కలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే.

స్వరమాలిక చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:29 దాటి 44 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ది, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారెల్స్. ద వరల్డ్ ఇస్ ఓన్లీ యూటిలైజింగ్ 94, సో దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్. ఆప్ 2014 కా దామ్ దేఖ్ లో, 2021 కా దామ్ దేఖ్ లో, 2026 కా దామ్ దేఖ్ లో, ఆర్ 1,07,000, 1,07,000 రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. ఏక్ జగ డ్రై అవుట్ నీ హువా.
0: భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ది, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్దిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు $500,000 ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్షయానం, అంకుర సంస్థలు నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట కర్ణాటక రాష్టాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రాష్టాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్టాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
3: रबी हो या खरीफ हो, दोनों फसलें हमारे लिए बहुत महत्वपूर्ण है. इन कॉन्फ्रेंस में हम पूरी प्लानिंग करते हैं और प्लानिंग इसलिए महत्वपूर्ण है कि कहां कम बारिश हुई है, कहां ज्यादा बारिश हुई है, उपलब्ध संसाधन जल जैसे हमारे पास कितने हैं, मिट्टी में नमी कितनी है और इन परिस्थितियों में कहां कौन सी किस्म ज्यादा उपयोगी रहेगी. इसमें हम दलहन मिशन, तिलहन मिशन, प्राकृतिक खेती, विविधीकरण, डाइवर्सिफिकेशन, जिसमें गेहूं के अलावा बाकी फसलों पर भी ध्यान, तो सब चीजों पर विस्तृत और व्यापक चर्चा करेंगे.
0: దేశ ప్రగతి అభివృద్దికి విద్యార్థులు దోహదపడాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్టపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్టపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్టపతి మాట్లాడుతూ, విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్టైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్టైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్టైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యురీ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచీ నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పతకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పతకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్ రేట్ కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్బాతర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో రెండు దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ది, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. పిల్ల జమీందార్ చేతి నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం వి సెల్వ గణేష్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు వింటారు. ముందుగా పెళ్లి రోజు చిత్ర నుంచి పిబి శ్రీనివాస్ పి సుశీల పాడిన పాట.

తర్వాత వినండి వివాహ బంధం చేతి నుంచి శ్రీనివాస చక్రవర్తి పి సుశీల పాడిన పాట. వేటూరి గీతం, సంగీతం కె చక్రవర్తి.

0: The Agriculture and Farmers Welfare Minister today addressed the National Agricultural Conference Rabi Campaign 2026 in the national capital today. He called upon states to complete preparations for the Rabi season through coordinated planning, scientific assessment and close field level monitoring. India continued its impressive medal-winning run at the Asian Games in Aichi, Nagoya, Japan today with athletes making their mark across shooting, cricket, courage and boxing. The country added 8 more medals to its tally while the men's cricket team advanced to the semifinals. In athletics, India secured a double podium finish in the men's javelin throw with Yashveer Singh clinching silver and Rohit Yadav bagging the bronze medal. Commonwealth Games bronze medalist Yashveer Singh delivered a personal best of 85.72 meters to secure the silver. India's Rohit Yadav completed the podium with an effort of 84.35 meters. Sri Shankar Murli clinched the silver medal in the men's long jump, recording a best effort of 8.07 meters defending his silver at the previous games. Athlete Gulbir Singh won his second silver medal at the ongoing games, finishing runner-up in the men's 1,500-meter event. In shooting, Isha Singh won the silver medal in the women's 25-meter pistol individual event. Paril Chaudhary won her second bronze medal at the games, clocking 15 minutes 14.61 seconds in the women's 5,000-meter event. Athlete Vidya Ramraj bagged bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India also secured a bronze medal in courage, with Pinky Balhara finishing third in the women's under 78-kilogram category. In women's boxing, Olympic medalist Lovlina Borgohain and Priya Ghangas have assured India of 2 more medals. India currently 12th in the Asian Games medal standings. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భద్రాచల రామదాసు విరచిత సుప్రభాతం, ఇంకా నరసింహాచారి కీర్తనలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యత డాక్టర్ పీకే జయలక్ష్మి. పొలం పనులు 6:30 నేల ఆచ్ఛాదన ఆవశ్యకత వివరాలు వింటారు. 7:15 ఉదయ సమయంలో నేటి మాట, ఆ తర్వాత పరిసరాల పరిశుభ్రం, ఆరోగ్యం భద్రం అనే అంశంపై పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికొప్పల సూర్యారావు గారి ప్రసంగం. ఆ తర్వాత భక్తి సంగీతంలో శ్రీమతి దశక శ్రీదేవి పాడిన భక్తి గీతాలు వింటారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం డాక్టర్ నూకల చినసత్యనారాయణ గానం ప్రసారమవుతుంది. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిచయకర్త కె రాణి. 11:00 స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం. 12:40 సంధ్యారాగం వైద్యుల కార్యక్రమంలో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం, కార్డియాలజిస్ట్ డాక్టర్ కెపి రంగనాయకులు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హృదయానికి మేలు చేసే అలవాట్లు అనే అంశం ఆధారిత కార్యక్రమం వింటారు. 2:30 రంగస్థలి, శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ పాత్ర, శ్రీమతి కె రత్నకుమారి పాడిన రంగస్థల పద్యాలు. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరం. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. బెండ సాగులో ప్రకృతి వ్యవసాయం చేస్తూ స్వచ్ఛమైన బెండ ఉత్పత్తి చేస్తున్న అనకాపల్లి జిల్లా మహిళా రైతులు శ్రీమతి బీశెట్టి దేవి, అలాగే రైతు మహిళలకు సాంకేతిక సలహాలు తెలియజేస్తున్న బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీ బి నాగేంద్ర ప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 రాత్రి 9:30 స్వరమాలిక, 10:00 ఏషియన్ గేమ్స్పై డైరీ అప్డేట్స్ వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్, 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా

కనిష్టంగా 27.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘాయితం ఉంటుంది. ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల పాటు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో, ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాబో 3 రోజుల పాటు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు ఆయా ప్రాంతంలో సముద్రంలో చేపట్టకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం 5:51 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.